ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఆదివారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం అందుకో పిలుపు బృందగానం వింటారు. రచన శ్రీ దూసి ధర్మారావు. సంగీతం శ్రీ బిఏ నారాయణ.

దేశభక్తి గీతం అందుకో పిలుపు. బృందగానం విన్నారు. రచన శ్రీ దూసి ధర్మారావు. సంగీతం శ్రీ బిఏ నారాయణ.

సన్నతి గీతాలు విన్నారు భక్తిరంజని కార్యక్రమంలో తుది అంశంగా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతా రెడ్ రోడ్లో జరుగుతున్న జాతీయ స్థాయి సమన్వయ సామూహిక యోగా ప్రదర్శనపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. NEET UG re-examination is the top story on Dailies today. All hands on deck for NEET retest, writes Hindustan Times. 1.38 lakh CCTV, 51,000 jammers for leak-proof NEET today, headlines The Asian Age. The war between Iran and Israel, too, continues to dominate front pages of Dailies. Iran closes Hormuz amid Israeli attacks on Lebanon, reads the Hindu headline. On the 12th International Day of Yoga 2026, the Pioneer writes that 6 lakh people will perform yoga today with Prime Minister Modi in Kolkata. Two studies led by AIIMS have found that yoga may improve women's hormone and insulin levels, reports the Times of India. An AI-enabled queue management system will be implemented in Kerala's Sabarimala Ayyappa temple from November, reports the Hindu. In just over 3 months, from the end of February until early June, Indian records in athletics were broken 20 times, reveals the Indian Express. And finally, the ASI has made significant discoveries at Rakhigarhi, perhaps the largest site of the Indus Valley civilization, with the recovery of 8 skeletons and pottery offerings, reports the Tribune. DNA testing is underway. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. International Yoga Day being celebrated across the globe today. Prime Minister Narendra Modi leads the nation in practicing common yoga protocol from historic Red Road in Kolkata. Prime Minister to also commission 3 indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. 3 Indian-flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in tri-series final in Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రేయస్ అమరనారాయణ.
3: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంతో ఆత్మకూరు పట్టణ ప్రజలకు తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో 15 కోట్ల రూపాయల నిధులతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 9 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిధిలో 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లాలోని అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నెల్లూరు లోక్సభ సభ్యులు, జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు ఇప్పటికే ఆలస్యమైనందున వేగవంతంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. జూలై 14 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2352 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరు సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాను జూలై 21న విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరణకు జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ సందీప్ మాథుర్ తెలిపారు. విజయవాడ నుంచి గూడూరు వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ వివిధ స్టేషన్లను ఆయన పరిశీలించారు. బిట్రకుంట రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాలు

0: భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులను చేపట్టినట్టు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. జూలై ఆఖరు కల్లా రాష్ట్రంలో టిట్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4,12,00,000 రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ది, డిజిటల్ విద్య మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తోందని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణక్కి కూర్మనాథ్ తెలిపారు. దగదర్తి, బోగోలు, మనుబోలు మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన అమర్ నారాయణ, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం నాదస్వరం వింటారు. శ్రీ పి రామకృష్ణ సహకార నాదస్వరం. కార్యక్రమంలో ముందుగా వినండి చక్రవాక రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన ఎటులు బ్రోతువో మిశ్రచాపు తాళం.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం నాదస్వరం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి శంకరాభరణ రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన స్వరరాగ సుధ ఆది తాళం.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి దయాకర్ బృందం నాదస్వరం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినాలంటే మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-272-7244, 0891-272-7288. మరి మన ఫస్ట్ కాలర్ని పలకరిద్దామా? హలో.
3: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్.
3: కాకినాడ జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాజు అండి.
0: రాజు గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారండి?
3: జీవిత చక్రం అండి.
0: జీవిత చక్రం, ఓకే. అందులో
3: కళ్ళల్లు కళ్ళు పెట్టి చూడన్న సాంగ్ అండి.
0: ఓకేనండి, తప్పకుండా మరి విందాం.
3: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: బాగున్నానండి. నమస్కారం, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను.
0: చెప్పండి,
1: నా
0: మీ
1: పేరు ఎం
0: పేరేంటి,
1: రమణ.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఎం రమణ, ఎల్మెంచర్ మున్సిపాలిటీ పెద్దపల్లి.
0: ఓకేనండి. ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మేడం గారు, శివారి ముచ్చట్లో ఆకాశం ముసిరేసింది అన్న సాంగ్ కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీకోసం పాట
1: థ్యాంక్
0: వస్తుంది,
1: యూ.
0: వినండి మరి.
1: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతల పాటల పలకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఇందులో మీకు నచ్చిన పాటనే కోరుకుని వినవచ్చు. మీరు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08912727244 272728. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ని మనం తీసుకునే ముందు ఒక వాణిజ్య విరామం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: హలో,
0: నమస్కారం అండి. పాటల పల్లకి,
8: నేను ఇక్కడ గోసాల సింహాచల్ నుంచి నారాయణ గారు మాట్లాడుతున్నాను. స్టేట్ రౌడీలో చుక్కల పల్లికల్లో పాట వేయగలరా?
0: అలాగేనండి, తప్పకుండా వినండి. మరి

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: కడప నుండి ఓబులుడిని మేడం.
0: ఓకే అండి. ఓబిల్రెడ్డి గారు, ఏ సాంగ్ కావాలి?
1: రాణి రత్నప్రభ చిత్రంలో నిన్న కనిపించింది అనే పాట కావాలి మేడం.
0: ఓకే రండి. సరే, ఆ పాట వస్తుంది, మరి వినండి.
1: ఇందా మేడం, బాయ్ మేడం.
0: ఓకే.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు, ఏ పాట కావాలండి మీకు?
1: నాలుగు స్తంభాల ఆట ఈ చిత్రంలో రండి. ఎన్నికలు ఆరాలి ఆ పాట కావాలండి.
0: ఓకేనండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హైదరాబాద్ మైదీపట్నం అండి. మన ఆంధ్రే
0: ఓకే
1: అయితే హైదరాబాద్ వెళ్ళామండి.
0: ఓకేనండి. సరే అయితే మరి వినండి
1: ఓకే,
0: పాట.
1: ధన్యవాదాలు అండి.

మీరింతవరకు పాటల పల్లకి ఫోన్ అండ్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని 10:10 నుంచి మళ్ళీ వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వార్తల వివరాలు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన అమూల్యమైన విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై, యోగ కిసీ ఏక ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై, యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్ ఊర్జా కే సాథ్ ఏక ప్రకాశ్ భీ హై. ఇస్లియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కి థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బఢ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే హై. యోగ హమే ఇస్కే లియే మార్గ్ దిఖాతా హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

0: ఐదు అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వాడల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్లు నియమిస్తాం, యోగా సేవలందిస్తాం.
1: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో రెండవ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలివిడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ధి కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
4: గుండులో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తున్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ వేసారు. ఆ 3వ స్లాబ్ వేసిన తర్వాత 5% పని మాత్రం ఉంటది. దసరా నాటికి ఈ బ్రిడ్జి మీద, ఆర్ఓబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
1: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్ధికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే TGIPAS ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగు

తెలుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0891-272-7244, 0891-272-7288. మరి మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దామా? హలో.
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాండి. మణికంఠ నా పేరు.
0: మణికంఠ గారు, ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: దేవత అండి, ఎన్టీ రామారావు.
0: ఓకే, దేవత నుంచి
1: అలయ్య అన్న విలిసిన పాట
0: అండి. తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.
0: నమస్తే.

0: హలో, పాటల పల్లకి.
1: హలో మేడం గారు, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి సార్
1: నా పేరు మల్లికార్జునరావు అండి, గండేపల్లి మల్లికార్జునరావు, ఏటి కొప్పాక అండి, అనకాపల్లి డిస్ట్రిక్ట్.
0: ఓకేనండి. మల్లికార్జునరావు గారు ఏ పాట అడుగుతున్నారు?
1: జస్టిస్ చౌదరి సినిమాలోనే ఈ తొలి చూపులో నాకు సాంగ్ కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా వినండి మరి.

0: శ్రోతల పాటల పల్లకి ఫోర్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0891 272 7244 0891 272 7288. మరి మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దామా. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: ఓకే అండి. ప్రసాద్ గారు ఏ పాట అడుగుతున్నారు? మరి
1: మోగలం చిత్రంలో ఈ వేళ నాలో అని పాట వేయండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.
1: థ్యాంక్ యూ మేడం. నమస్తే.
0: నమస్తే.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్
1: నమస్తే.
0: చేస్తున్నారు?
1: నా పేరు రాజేష్ అండి, గొల్ఫాల నుంచి మాట్లాడినాను.
0: ఏ పాట విందాం అనుకుంటున్నారండి?
1: డాక్టర్ అప్ప గారు,
0: అందులో
1: మబ్బులో ఏముంది నా

0: హలో, పాఠాల పల్లకి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సత్య అనకాపల్లి నుంచి.
0: ఓకేనండి. సత్య గారు ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: డాడీ మూవీ నుంచి గుమ్మడి గుమ్మడి పాట.
0: అలాగేనండి.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:30 అవస్తోంది. కొద్ది క్షణాల్లో ఆప్కీ మన్ పసంద్ హిందీ సినిమా పాటల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: బట్టి కళ్ళకి ఆపరేషన్ అయిన వారు, గుండెకి స్టెంట్లు వేయించుకున్నవారు, ఇలాంటి వారికి చూసి వాళ్ళకి శీర్షాసనం చేయించకుండా సర్వంగాసనం ఇవన్నీ అందరూ చేయొచ్చు.
2: అమ్మా, కొన్ని ఆసనాలు వేయకూడదు అంటే వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలను బట్టి. ఇప్పుడు కొంతమంది నడువు నొప్పి వాళ్ళు ఉంటారు, మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఉంటారు, స్పాండిలైటిస్ మెడ పట్టేసిన వాళ్ళు ఉంటారు, ఫలానా ఫలానా ఇబ్బందులు ఉన్న వాళ్ళు చేయకూడదు అని చెప్పి ఏమైనా ఉంటాయండి?
3: ఉన్నాయండి. సర్వాంగాసనం చేయకూడదు, సర్వైకల్య స్పాండిలైటిస్ ఉన్నవారు చేయకూడదు, అలాగే విపరీతకరణి, హలాసనము, శీర్షాసనము ఇవి వేయకూడదు. ఎప్పుడైనా సరే యోగాసనాలు ఎప్పుడు కూడా గురుముఖంగా నేర్చుకోవాలండి. ఒక నెల రోజులు గురుముఖంగా నేర్చుకుంటే తర్వాత ఎలా వేయాలి, ఎలా ఆహారం తీసుకోవాలి, అవన్నీ తెలుస్తాయి అన్నమాట అనుభవపూర్వకంగా. యోగాకి రావటమే మహాభాగ్యం. యోగాకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు సమస్య ఉందని. ఆ సమస్యను బట్టి ఈ ఆసనం వేయండి, ఈ ధ్యానం చేయండి, ఈ ఆహారం తీసుకోండి అని చెప్తాం. అట్లా చేయటం వలన వారి సమస్యలు తగ్గుతాయండి. పాదాస్తాసనం చేపిస్తాము, కొంత సమస్య తగ్గుతుంది. అలా త్రికోణాసనం చేపిస్తాము, నడుము సన్నబడుతుంది, శరీరం నాజుగ్గా ఉంటుంది, శరీరంకి ఉత్సాహం వస్తుంది. అలా ఉంటుందండి యుక్త వయసు వాళ్ళకి.
2: మెనోపాజ్ స్టేజ్లో మహిళలు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే మానసికంగా కూడా కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు.
3: అవునండి.
2: వాళ్లకు ఏ రకంగా ఉపయోగపడుతుందండి?
3: వాళ్ళకి యోగా అనేది పూర్వజన సుకృతం అన్నమాట. వాళ్ళు కనుక యోగాకు వస్తే ఒక 15 రోజులకి హార్మోన్సు బ్యాలెన్సు సరిగ్గా వచ్చి వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. నెల రోజులు అయ్యేటప్పటికీ 60 వయసు వాళ్ళు కూడా 20 సంవత్సరాల వాళ్ళు ఎలా ఉంటారో అలా నడవగలుగుతారు, యాక్టివ్గా ఉంటారు, అన్ని పనులు చేసుకుంటారు, వాళ్ళ సమస్యలన్నీ తీరుతాయి.
2: యోగా వల్ల అన్ని వయసుల వారికి అంటే 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఎన్నో రకాల మానసిక శారీరక లాభాలు ఉంటాయని చెప్పి, అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చినటువంటి నినాదం యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేటువంటి నినాదం కూడా మనకి ఇచ్చారు. మన భారతదేశంలో ఉద్భవించినటువంటి ఈ యోగా ప్రపంచ దేశాల్లో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా అనేటువంటిది చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశిద్దాం. నమస్కారం అండి, ధన్యవాదాలు.
3: నమస్కారం అండి, ధన్యవాదాలు.
4: అన్ని వయసుల వారికి యోగా అవసరమే. శ్రీమతి బోలిం సామ్రాజ్యం దీపికా యోగి ప్రబంధ యోగిగారులతో చర్చా కార్యక్రమం విన్నారు పరిచయకర్త బి వెంకటేశ్వర్లు. ఉదయ రేట్ల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వార్తావాహిని.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాప్రత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైందన్నారు. గిరిజనుల జీవనశైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుంచి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం సమ్మిళిత

0: అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMBBRY కింద లబ్ధిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని పేర్కొన్నారు. దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMBBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం, స్టార్టప్లు వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: आम तौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती हैं, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर और इन दोनों को साथ लेकर चलती है. जो युवा अपनी पहली नौकरी शुरू करता है సర్కార్ ఉస్కే సాత్ ఖడీ హోతీ హై.
0: ఢిల్లీలో నిర్వహించిన 26 అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. FIR నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడటం న్యాయ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. NCRB అభిజ్ఞాన్, CRPI, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 వంటి వ్యవస్థలు అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందటానికి దోహదపడతాయని అన్నారు. నేర నివారణే లక్ష్యంగా అంచనా ఆధారిత పోలీసింగ్ విధానం వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మరో ముందడుగు పడిందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
3: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. In this context, I am appreciating our Honorable Prime Minister.
4: Yes.
3: First time, not only is following yoga, he convinced United Nations to make it as an event, Yoga International Day. Today, 190 countries are going to participate in yoga. That is our gift.
0: ఢిల్లీలో జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. మన విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని చెప్పారు. భారతీయ పాస్పోర్ట్ను అంతర్జాతీయంగా, గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జయశంకర్ గుర్తు చేశారు.
1: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్

0: లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है, कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है, प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
2: ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రణ సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్వే వచ్చే 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తున్నారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓ అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
2: మహారాష్ట్ర పుణేలోని రంజన్గావ్ మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
3: माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे ये सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा.
0: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. యువత సాధికారతకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
2: ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచస్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని తెలిపారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల

0: రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు.
1: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరమైన తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అభివృద్ధికి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు.
2: శ్రీశైలం రాజాజీసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడటానికి దాన్ని మేము ఏమి అడిగామంటే 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7-8 పాయింట్స్ పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు వారికి.
0: ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల సంఖ్య మొత్తం 19కి చేరింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ కవాతు శిబిరం, అఖిల భారత తలసైనిక శిబిరం వంటి శిబిరాలలో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైలింగ్ వంటి సైనిక శిక్షణ సాహస కార్యకలాపాలలో క్యాడెట్లకు మరింత విస్తృత అవకాశం లభిస్తుందని వివరించింది.
1: మహిళల రక్షణ కోసం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పోస్ట్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శుక్రవారం సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోస్ట్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు.
0: తుర్కియా దేశంలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ మెన్స్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా సోమవారం అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 1960 నుంచి 1990 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో నుంచి కొన్ని ఎంపిక చేసిన పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నర్తనశాల, ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన సీనియర్ సముద్రాల సాహిత్యం అంటారు. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

కార్యక్రమం లేపుడు. దసరా బుల్లోడి సినిమా కోసం ఘంటసాల పి సుశీల పడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు, మధురిమ పాత తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో భాగంగా 1960 నుంచి 1990 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుంచి కొన్ని పాటలు వింటున్నారు. వినబోయే పాట జీవిత చక్రం సినిమా కోసం ఘంటసాల శారద పాడిన ఆరుద్ర సాహిత్యం సంగీతం శంకర్ జైకిషన్.

వినబోయే పాట ఆరాధన. ఈ సినిమా కోసం సాలు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో శ్రీశ్రీ సాహిత్యాన్ని ఘంటసాల పాటగా వింటారు.

సుఖదుఖాల సినిమా కోసం పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం సంగీతం ఎస్పి కోదండపాణి.

మధునిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో 1960 నుంచి 1990 సంవత్సరం మధ్యకాలంలో విడుదలైన సినిమాల్లో నుంచి కొన్ని పాటలు వింటున్న శ్రోతలకు ఇప్పుడు చెల్లెలు కాపురం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలు పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

అంకిరెడ్డి వేలూరి సంగీత సారథ్యములు ఆరుద్ర సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగి వింటారు. సినిమా పేరు చైర్మన్ చెలమయ్య.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం టీవీ రాజు, సినిమా పేరు చిన్ననాటి స్నేహితులు.

వినబోయే పాట నిండు మనిషి. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం సత్యం.

కార్యక్రమంలో ఇప్పుడు అల్లరి పిల్లలు సినిమా కోసం సత్యం సంగీత సారథ్యంలో రాజశ్రీ సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా వింటారు.

మధురిమ కార్యక్రమంలో చివరికి వినబోయే పాట. సన్నాయి అప్పన్న సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆచార్యాత్రేయ సాహిత్యం సంగీతం, జీకే వెంకటేష్.

మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి తెలుగు సినిమా పాటలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ.
2: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో, ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
4: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
4: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు ఈ సినిమా కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామమూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి యుగళగీతంగా వింటారు.

వినబోయే పాట గర్జన. ఈ సినిమా కోసం సత్యం సంగీత సారథ్యంలో గోపీ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

వినబోయే పాట గౌతమి. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత సారథ్యంలో ఎస్పి శైలజతో కలిసి పాడిన పాట సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

వింటున్న పాట. రంగం సినిమా కోసం శ్రీరామ్ పార్థసారథి, బొంబే జయశ్రీ పాడుతున్న వనమల్లి సాహిత్యం, సంగీతం హరీష్ జయరాజ్.

మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్లను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఇకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునీకరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల్ మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ధి చెందిన భారత్కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయే కే ఆస్ పాస్ థా, ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయే తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్ధమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్

21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే తీవ్రతంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్ధతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంది. అయితే లెబనాన్కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి సంగీతం. ఈరోజు శ్రీమతి కె సోమేశ్వర్ గారు పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భజరే శ్రీరామం, కేదర్ రాగం ఆదితాళం, శ్రీ రామదాసు కీర్తన.

కార్యక్రమాలు ఇచ్చేవారుగా. రాశీహరిమిహ రాగమాలిక రాగం ఆదితాళం శ్రీ జయదేవు అష్టపది.

మీరే ఇంతవరకు శ్రీమతి కె సోమేశ్వరి గారు పాడిన కొన్ని భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమా పాటలు కార్యక్రమంలో మగ ధీర ఈ సినిమా కోసం అనూప్ గురువార్ రీటా పాడిన చంద్రబోసు సాహిత్యం అంటారు, సంగీతం ఎంఎం కీరవాణి.

వినబోయే పాట. దేవుడు మనుషులు చేసిన దొంగలు ఈ సినిమా కోసం పి సుశీల్ పడిన ఆరుద్ర సాహిత్యం సంగీతం సత్యం.

వినబోయే పాట వసంతం. ఈ సినిమా కోసం రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో కులశేఖర్.

వినబోయే పాట. చక్రవర్తి సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి, సాహిత్యాన్ని వి రామకృష్ణ, పి సుశీల

కార్యక్రమంలో వినబోయే పాట రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో దశం గోపాలకృష్ణ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా వింటారు. సినిమా పేరు కళ్యాణి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమంలో ఈరోజు వృద్ధాప్యంలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా, ఈ అంశంపై శ్రీమతి కె అనురాధ గారి ప్రసంగం ఉంటుంది. 2:31 ఈరోజు బాలభారతి పిల్లల కార్యక్రమంలో సంగీత జనకులం భజన మండలి బాలల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 ప్రసారమయ్యే తెలుగు నాటకం ఈరోజు ఓ కాశీవాసి రావయ్య నాటకం వింటారు. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. ప్రకటనలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసపెట్లో జరగనుంది. వార్తల వివరాలు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా వికాస్ బి విశ్వాస్ బి అనే మంత్రంతో సాంస్కృతిక పునర్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అది ఒక జీవన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఘనంగా నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో డచ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియాతో పాటు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
1: యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధులు ఆరోగ్యంగా ఉండాలి, దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి, ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలు ఈరోజు చేస్తున్నారు. మన భారత సంస్కృతిలో వచ్చింది ఇది. ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంత గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయి అనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ యోగా డేని పెట్టారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్టస్థాయి రిజిస్ట్రీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త పాలసీని

0: అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 అత్యుత్తమ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాసుపత్రులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద కేంద్ర ప్రభుత్వం 63 రకాల అరుదైన వ్యాధులను గుర్తించిందని, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల ఫలితాలను కూడా అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువైన విధానాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరి కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవకతవకలకు తావు లేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా కె నాగులాపురంలోని కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ విభాగం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పాస్పోర్టు జారీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పోలీసు ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు వరుసగా 2 ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాస్పోర్ట్ సేవా దివాస్ 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట్ర పోలీస్ తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఏ రమాదేవి ఈ పురస్కారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపడిచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపడిచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల ఈ రోజు మరియు రేపు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఈ రోజు మరియు ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో రేపు వీచే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబరుకు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరి కాసేపట్లో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన సమాచారం మేరకు వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. ఆకాశం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలోని ఆనంతేరు ప్రాంతాల్లో ప్రధానంగా మేఘరూతమే ఉండి జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే సూచన ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 53.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 36.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 18.8 మిల్లీమీటర్లుగా నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానంతేర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మహిళా వాణి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి మహిళావాణి మహిళల కార్యక్రమంలో వృద్ధాప్యంలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా, ఈ అంశంపై శ్రీమతి కె అనురాధ గారి ప్రసంగం వింటారు ఇప్పుడు.
2: యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చా వైద్యకేనా

योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलि रानतोस्मि. వృద్ధాప్యంలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. పెద్దవారు లేదా సీనియర్ సిటిజన్స్ కోసం ఇది చాలా ఉపయోగకరమైన అభ్యాసం. యోగా అనేది ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్, మెంటల్ పీస్ను మెరుగుపరుస్తుంది. ప్రపంచ యోగా దినోత్సవం థీమ్ కూడా ఇటీవల యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అని అంటారు. మారే వయస్సుతో పాటు మన మనసు, శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు, ఇంకా శరీరంలో వచ్చే మార్పులను తట్టుకొని ఉత్సాహంగా ఉండడానికి కావలసినది యోగం. మనిషి వయస్సును క్యాలెండర్ నిర్ణయించదు, అతని ఆరోగ్యం నిర్ణయిస్తుంది. మన పూర్వీకులు 80-90 సంవత్సరాలు వచ్చినా నడుస్తూ, వారి పనులు వారు చేసుకుంటూ, ఇంట్లో ఉన్న చిన్నవాళ్లకు కూడా సహాయపడేవారు. దాని వెనక ఉన్న రహస్యం, దాని పేరే యోగా. శరీరం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినా ఆరోగ్యంగా ఉండే మార్గాన్ని మన ఋషులు ఏళ్ల క్రితమే చూపించారు. ఆ మార్గమే యోగం. మన పూర్వీకులు మ్యాట్ వేసుకొని యోగా చేయకపోయినా వారి జీవితమే ఒక యోగశాల. వారు చేసే ప్రతి పనిలో కూడా ఇప్పటికీ ఆసనాలకు దగ్గరగా ఉండే పోలికలు ఉంటాయి. పిండి విసిరే ప్రక్రియ చెక్కిచ్చాలన్ ఆసనానికి దగ్గరగా, నేల మీద కూర్చొని భోజనం చేయడం సుఖాసనంలాగా, ఇలా అనేక రకమైన పనుల ద్వారా వారి శరీరానికి వ్యాయామం ఉండేది. అందుకే వారి జీవనశైలిలో యోగం దాగి ఉండేది. నిన్నటి జీవనశైలి ఆరోగ్యాన్ని కాపాడింది, నేటి జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడేదే యోగం. ఇంతకీ వృద్ధాప్యంలో యోగా ఎందుకు అవసరం? వయసు పైబడే కొద్దీ కండరాలలో బలం తగ్గడం, కీళ్ల నొప్పులు, మతిమరుపు, బ్యాలెన్స్ తప్పడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని నివారించటానికి వారి శక్తి కొలది రోజుకు 15 నుండి 30 నిమిషాలు యోగా చేయాలి. దానివల్ల శరీరానికి బలం, మనసుకు ప్రశాంతత, ఒత్తిడి తగ్గడం, మంచి నిద్ర, రోగనిరోధక శక్తి లభిస్తాయి. యోగం ఎక్కువ కాలం బ్రతికించటానికి కాదు, ఉన్న జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా జీవించటానికి. గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నారంటే, సమత్వం యోగ ఉచ్యతే, అంటే సమతుల్యత యోగం అన్న భావం. శరీరంగా బలంగా ఉండి మనసు బలహీనంగా ఉంటే అది ఆరోగ్యం కాదు. శరీరము, మనసు, శ్వాస అన్నీ ఒకే లయలో నడవడమే యోగం. అందుకే రోజుకి 30 నిమిషాలు యోగా ప్లాన్. అది ఎలా చేయాలంటే, మొదట సూక్ష్మ వ్యాయామము చేసే పద్ధతి. కుర్చీలో గానీ నేలపై గానీ వీలుగా కూర్చుని 1 నిమిషం కళ్ళు మూసుకుని సహజ శ్వాసను గమనించండి. 2 నిమిషాలు మెడను కుడివైపుకు, ఎడంవైపుకు తిప్పటం, తరువాత భుజాలను ముందుకు వెనక్కు తిప్పటం చేయండి. అలా 2 నిమిషాల పాటు చేస్తూనే ఉండండి. తరువాత 5 నిమిషాల పాటు ఆసనాలు. తాడాసనం, ఇది నిలబడి చేసే ఆసనం. దీని బెనిఫిట్స్ ఏంటంటే, శరీరం బ్యాలెన్స్ అవ్వడానికి చాలా మంచిది. 2 పాదాలను దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను కలిపి ఆకాశం వైపు ఉండేటట్టు చేతులను పైకి ఎత్తండి. వీలైతే మడమలను కొద్దిగా పైకి లేపి కాలి వేళ్లపై నిలబడడానికి ప్రయత్నించండి. కష్టమైతే గోడ సపోర్ట్ తీసుకోవచ్చు. ఈ స్థితిలో 5 లోతైన శ్వాసలు తీసుకోండి. మార్జరీ ఆసనం, చేయలేని వాళ్లు కూడా ఈ ఆసనం కుర్చీ సహాయంతో చేయవచ్చు. ఇది వెన్నుముక దృఢత్వానికి, నడుము నొప్పికి బాగా ఉపయోగపడుతుంది. కింద పడిపోకుండా కుర్చీ సహాయంతో చేయవచ్చు. కుర్చీలో కూర్చుని 2 చేతులను మోకాళ్లపై ఉంచండి. శ్వాస తీసుకుంటూ ఛాతీని ముందుకు చాచి తలను కొద్దిగా పైకి ఎత్తండి. వెన్నుముకను వంచాలి. శ్వాస వదులుతూ వెన్నుముకకు వెనక్కు వంచి గడ్డాన్ని ఛాతీకి ఆంచి పొత్తి కడుపును లోపలికి అనండి. ఇలా నెమ్మదిగా 5 సార్లు చేయండి. బెనిఫిట్స్ ఏంటంటే, వెన్నుముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. వక్రాసనం, ఈ ఆసనం కూడా చేయలేని వాళ్లు కుర్చీ సహాయంతో చేయవచ్చు. జీర్ణక్రియ మెరుగుపడడానికి, నడుము పక్కభాగం ఫ్రీ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా చేస్తే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. ఎలా చేయాలి అంటే, సాధారణంగా వక్రాసనం నేలపై కూర్చుని చేసే ఆసనం. వయసు పైబడిన వారు లేదా సీనియర్ సిటిజన్స్ కోసం వక్రాసనాన్ని సులభంగా చేసుకునే పద్ధతి. స్టెప్ 1, నేలపై కూర్చోలేని వారు సులభంగా చేసుకోవడానికి 1 స్థిరమైన కుర్చీలో నిటారుగా కూర్చోండి. మీ 2 పాదాలు నేలపై స్థిరంగా ఆంచి ఉంచాలి.

స్టెప్ 2. మీ కుడి చేతిని కుర్చీ వెనక భాగంపై ఉంచండి. స్టెప్ 3. ఎడమ చేతిని కుడి మోకాలి వెలుపల భాగంపై ఉంచండి. స్టెప్ 4. శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుము, ఛాతి మరియు తలను కుడివైపునకు తిప్పండి. స్టెప్ 5. ఈ స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు సాధారణ శ్వాసతో ఉండి ఆపై సాధారణ స్థితికి రండి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయండి. నేలపై కూర్చుని సులభంగా ఈ విధంగా కూడా చెయ్యొచ్చు. సాధారణ వక్రాసనం కాలి బొటని వేలిని అందుకోవటం కష్టం అనిపిస్తే ఈ మార్పులు చేసుకోండి. మార్పు స్టెప్ 1. కాలి బొటన వేలిని అందుకోవడానికి శరీరానికి ఎక్కువగా వంచకండి. మీ ఎడం చేత్తో కుడి మోకాలని కేవలం గట్టిగా కౌగిలించుకున్నట్లు పట్టుకోండి చాలు. స్టెప్ 2. నడుము నిటారుగా ఉంచటం కష్టమైతే వెనక వైపు నేలపై ఉంచే చేతి కింద ఒక గట్టి దిండు పెట్టుకోవచ్చు. దీనివల్ల వెన్నుముకపై ఒత్తిడి తగ్గుతుంది. జాగ్రత్తలేంటంటే బలవంతంగా చెయ్యరాదు. శ్వాస ఆపవద్దు. మోకాళ్ల నొప్పులు, స్లిప్ డిస్క్, ఏదైనా సర్జరీ చేయించుకుంటే ఈ ఆసనానికి దూరంగా ఉండడం మంచిది. మొదటిసారి చేసేవాళ్ళు యోగ నిపుణుల సహాయంతో చేయండి. శవాసనం. సంస్కృతిలో శవ అంటే ప్రాణం లేని శరీరం అని అర్థం. చేసే పద్ధతి స్టెప్ 1. యోగా మ్యాట్పై వెల్లికలా ప్రశాంతంగా పడుకోండి. స్టెప్ 2. రెండు కాళ్లను ఒకదానికొకటి 1.5 లేదా 2 అడుగుల దూరంలో ఉంచటం. పాదాలు 2 వెలుపలి వైపుకు వాలి ఉండాలి. స్టెప్ 3. చేతులను శరీరానికి కొద్దిగా దూరంగా ఉంచండి. అరచేతులు ఆకాశం వైపు చూసినట్లు తెరిచి ఉంచాలి. స్టెప్ 4. ఇప్పుడు తల నుండి కాలి వేళ్ల వరకు శరీరంలోని ప్రతి భాగాన్ని, ప్రతి కండరాన్ని పూర్తిగా నేలపై వదులుగా ఉంచండి. స్టెప్ 5. శ్వాసపై ఏకాగ్రత. మీ శ్వాసను గమనించండి. శ్వాసను సహజంగా ఉంచండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలపై మాత్రమే దృష్టి పెట్టండి. ఈ స్థితిలో 5 నిమిషాలు ఉండండి. నెమ్మదిగా కాలివేళ్లను, చేతివేళ్లను కదిలించండి. ఆ తర్వాత కుడివైపుకు ఒరిగి చేతి సహాయంతో నెమ్మదిగా కళ్ళు తెరవకుండా కూర్చోండి. ఆ తర్వాత 2 చేతులను రబ్ చేసుకుని అలా మొహంపై, కళ్లపై చేతులను పెట్టి తరువాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. జాగ్రత్తలు. నిద్రపోకూడదు. శరీరాన్ని కదల్చకూడదు. వెన్నునొప్పి ఉన్నవాళ్లు, పెద్దవాళ్లు, సీనియర్ సిటిజన్స్ నేరుగా నేలపై ఉండలేకపోతే తల క్రింద లేదా 2 మోకాళ్ల క్రింద ఒక చిన్న గుండ్రటి దిండు పెట్టుకోవచ్చు. దీనివల్ల నడుముపై ఒత్తిడి తగ్గుతుంది. బెనిఫిట్స్: అలసట, ఆందోళన తగ్గుతాయి. శరీరం రిలాక్స్ అవ్వడం వల్ల గుండె వేగం సాధారణ స్థితికి వస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది. తరువాత ప్రాణాయామం. ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించటం. వయసు పైబడిన వారికి ఇది ఒక సంజీవని మందులాంటిది. వయసు పైబడిన వారు కష్టమైన శ్వాసక్రియలు కాకుండా సులభమైన ప్రాణాయామం చెయ్యాలి. అనులోమ విలోమ ప్రాణాయామము. కుర్చీలో లేదా నేలపై నిటారుగా కూర్చోవాలి. చేసే విధానం: కుడి చేతి బొటనివేలిని కుడిముక్కు రంధ్రాన్ని మూసి ఎడమముక్కు రంధ్రము ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు ఎడమముక్కును ఉంగరపు వేలితో మూసి కుడిముక్కు ద్వారా శ్వాసను పూర్తిగా వదలండి. ఇలా 5 నిమిషాలు చేయండి. బెనిఫిట్స్: రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెపై ఒత్తిడి తగ్గి గుండె జబ్బులు ముప్పును నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఏకాగ్రతను పెంచుతుంది. వయసు పైబడిన వారికి ఒంటరితనం, భయం వల్ల వచ్చే ఆందోళనలు కూడా తగ్గుతాయి. దగ్గు, రొంప వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. జాగ్రత్తలు. కుంభకం. కుంభకం అంటే గాలిని లోపల బంధించే పద్ధతులు. ఇలాంటివి పెద్దవాళ్లు చేయరాదు. మెడిటేషన్: క్రింద కూర్చోవాలనే లేదు. కుర్చీలో కూడా కూర్చోవచ్చు. వెనుక సపోర్టు కోసం పిల్లో పెట్టుకోవచ్చు. చేతులను మోకాళ్లపై ప్రశాంతంగా ఉంచండి. ఇది అన్నిటికంటే సులువైన, తేలికైన పద్ధతి. కళ్లను నెమ్మదిగా మూసుకోండి. మీరు ముక్కు ద్వారా తీసుకునే శ్వాసను గమనించండి. గాలి లోపలకు వెళ్లేటప్పుడు, బయటకు వదిలేటప్పుడు ముక్కు దగ్గర కలిగే స్పర్శను గమనించండి. జాగ్రత్తలు. శ్వాసను బలవంతంగా చేయరాదు. గట్టిగా తీసుకోరాదు. శ్వాస సహజంగా ఉండాలి. ఇలా మెడిటేషన్ చేసేటప్పుడు మైండ్ డైవర్ట్ అవ్వడం సహజం. మరలా దానిపై దృష్టి పెట్టండి. ఇలా 1-2 నిమిషాలు ఉండటం తర్వాత శక్తి కొలది నెమ్మదిగా టైం పెంచుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే: యాంగ్జైటీ తగ్గుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది, మంచి నిద్ర పడుతుంది.

0: ముగించే ముందు ఒక చిన్న మాట. మనం ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే యోగాతో చెక్ పెడదాం. యోగాలో ఆరోగ్యకరమైన అడుగులు వేస్తూ వృద్ధాప్య భయాలకు బాటలు వేద్దాం. మందుల పెట్టితో పని లేకుండా మనశ్శాంతితో ఆనందంగా జీవించటం యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. రోజూ ఒక అరగంట యోగా చెయ్యండి. హ్యాపీ హెల్దీ ఏజింగ్ మీ సొంతం చేసుకోండి. ఓం తత్సత్. సర్వే జనః సుఖినో భవంతు.
1: మీరు ఇంతవరకు వృద్ధాప్యంలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగా, ఈ అంశంపై శ్రీమతి కె అనురాధ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని సినిమా పాటలు. ముందుగా ఇంద్రధనుస్సు, ఈ సినిమా కోసం ఆచార్యాత్రేయ సాహిత్యాన్ని పి సుశీల పాడగా వింటారు. సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు జయసుధ ఈ సినిమా కోసం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో దాసరి నారాయణరావు సాహిత్యాన్ని పి సుశీల పాడగా వింటారు.

ప్రేమ విజయం ఈ సినిమా కోసం వి రామకృష్ణ పి సుశీల పాడిన టివిఎస్ ప్రసాద్ సాహిత్యం సంగీతం ఎన్ఎస్ ప్రకాష్.

సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో సంగీత జనకలం భజన మండలి బాలల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: మీరింతవరకు మహిళావాణి మహిళల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ నరేష్ మాగో విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi emphasizes yoga's role in providing pathway from mental to physical wellness. Leads the national observance of 12th International Day of Yoga in Kolkata. Prime Minister Modi commissions 3 indigenously built Indian Navy platforms in Kolkata. Says special steps being taken to enhance domestic defense production capacity. NEET UG re-examination underway at over 5,000 centers across the country and 14 centers abroad amid tight security. US Vice President J.D. Vance and Iranian Parliament Speaker M.B. Ghalibaf arrive in Switzerland to hold peace talks as Tehran closes Strait of Hormuz again. IMD forecast

సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: సంగీత జనకులం భజన మండలి బాలల కదంబ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: సంగీత జనకులం భజన మండలి సమర్పించు చిన్నపిల్లల సంగీత కార్యక్రమం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈనాటి ఈ చిన్నపిల్లల సంగీత కార్యక్రమంలో ముందుగా సర్వవిఘ్న నాశకుడు అయినటువంటి వినాయకుని ప్రార్థిస్తూ కుమారి పివిఎస్ఎల్ హర్షిత, చిరంజీవి ఎస్ నందిని, చిరంజీవి ఆర్ ప్రీతి, చిరంజీవి ఆర్ మహతి గాత్రంలో కీర్తిశేషులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన వందనం గిరినందిని హంసధ్వని రాగం మిశ్రచాపుతాళం.

భగవంతుని నామసంకీర్తన నిత్యం చేసేవారికి నరక భయము ఉండదంటూ ఈ కీర్తనలో కర్ణాటక హరిదాస పితామహుడైన శ్రీ పురందరదాసుల వారు ఈ విధంగా సెలవిచ్చారు. ఈ కీర్తన చంద్రకంచు రాగంలో ఆదితాళంతో కుమారి పివిఎస్ఎల్ హర్షిత పాడుతుంది.

నిత్య జీవితంలో మనం వేసుకునే వస్త్రములను తయారు చేయు విధానాన్ని మనిషి యొక్క జీవితముతో ముడిపడేటట్లుగా తెలుగు పద కవితా పితామహుడైన శ్రీ అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో చెప్పియున్నారు. ఈ కీర్తనని చిరంజీవి ఎస్ నందిని ఆలపిస్తుంది. మాండురాగం ఆదితాళం.

రామనామం నరజన్మ శాశ్వతము కాదు. శ్రీరాముని వంటి కోమలాంగుని నామము ఎప్పటికీ తనివితీరని రసాస్వాదనము. ఇప్పుడు పాడబోయే శ్రీమద్ రామాయణమును అతి సులభంగా పిన్నలకు కూడా అర్థమయ్యే రీతిలో మన పూర్వీకులు ఎవరో ఈ పాటను రాశారు. ఇది చిరంజీవులు ఆర్ ప్రీతి ఆర్ మహతీల సుస్వర ద్విగళముతో పాడతారు. యమునా కళ్యాణి రాగం, చతురస్ర ఏకతాళం.

దేవుళ్ళందరితోనూ సరస్వతీమాతను కూడా మనం సంకీర్తనముతో స్మరించుకుందాం. ఇప్పుడు పాడబోయే ఈ సంస్కృత కీర్తనని కుమారి పివిఎస్ఎల్ హర్షిత, చిరంజీవి ఎస్ నందిని, చిరంజీవి ఆర్ ప్రీతి, చిరంజీవి ఆర్ మహతీలు పంతువరాలి రాగంలో ఆదితాళంతో ఆలపిస్తారు.

ఇప్పుడు మనం ఒక అన్నమయ్య కీర్తనను కుమారి పివిఎస్ఎల్ హర్షిత గాత్రంలో విందాం. ఇది గౌరీ మనోహరి రాగం, ఆదితాళంలో ఉంది.

చిన్నికృష్ణుణ్ణి గురించి మన చిన్నారి చిరంజీవి ఎస్ నందిని ఈ పాటతో మనందరినీ ఎలా మురిపిస్తుందో సింధుభైరవి రాగములో ఆదితాళంతో విందాం. రచన కర్ణాటక హరిదాసు అయినటువంటి శ్రీ వాదిరాజస్వామివారు.

0: చేస్తున్నావు, చిత్రమైన గారడి చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. సమే ఎక్కడు
1: మూలమూలమూలమూలమ్మా, నీకేటొచ్చింది అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటే మందుగాని వేసేసినావేటి? పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లేగిసి వెళ్ళిపోగలరు. ఏటాలని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ సంపెత్తవా? అన్నన్నన్నన్నన్న నాకైతే ఎలాగా తప్పటం లేదు, వాళ్ళకెందుకీ కర్మ?
0: అలాగే ఇప్పుడు అలాగే ఉంటుంది. అదే మనం పెళ్ళిన కొత్తలో అయితే నేనేం పాడినా అచ్చు ఘంటసాల గారిలో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
1: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని, ఇన్ని ఇన్ని నీకు బోరు కొట్టలేదేమో కానీ చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు, నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంది.
0: ఏట మాట
1: ఏటేటి? ఎక్కడో దూరాన కూసున్నావు, ఎక్కడి మాట అలరాతలు రాస్తున్నావని రైల్లో ముష్టోలు అడుకుంటారు చూడు, అలాగుండదు.
0: మళ్ళీ అదే మాట చేసి
1: పని పాట లేకపోతే సరి, పని పాట లేనోడు దేవుణ్ణి నిందిస్తాడంట, పనున్నోడు దేవుణ్ణి మరిసిపోతాడంట, అలాగున్నది నీ వ్యవహారం.
0: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడు. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని ఇంతకే ఏట నొకాలో ఊళ్ళో సంగతులేటి.
1: లాయర్ గారు భార్య నూతిలో పడిపోయిందట.
0: మరి పైకి తినేదా?
1: రేపుటికి వాయిదా వేసేసారు.
0: ఏంటి పెళ్ళ నూతిలో ఉన్నా వాయిదా తీసుకురా?
1: లాయర్ కదా మరి.
0: సర్లే అది ఆయనకి అలవాటేమో గానీ ఏట నూకాలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
1: నేనున్నానయ్యా, నన్ను కాల్సి నన్ను కాల్సి అయ్యా.
0: అంత కోపం దేనికే, 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావును చేయించేస్తే మరి మనం బతికేదట.
1: అది ఎవరు నిలిపమంటావు? చేసే పాడు జన్మ పాడు జన్మని తెల్లారు లేతే చాలు, ఎవరు పోతారా అని ఎదురు చూడమే.
0: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
1: అలాగ అనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా, పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
0: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడి తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆయన తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా? అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
1: ఒకళ్ళు పోతేనే కానీ బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఇంతో మా అయ్యి ఇచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులిస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు, హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
0: అబ్బో ఏంటి వ్యవసాయం చేసి బతికేద్దామనే, వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రిమోగమ. రైతు పండించే పంటకి దిగుబడిని ఇవ్వకపోవచ్చునేమో కానీ మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరి ఇక రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్దునేకపోతే సరి, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తూ ఉంటుంది అంతే.
1: అంతేనా అంతేనా? అయితే జీవితాంతా ఇదే పని?
0: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే చివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేను అంటాను ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కడతాగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెడతా.
1: నన్ను అడిగితే అడిగావు కానీ ఇంకెవరిని అడక్క, గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింగ్ కేసెట్టి బొక్కలేసి కదా.
0: సిసి ఏ పని చేద్దామన్నా భయమే, అని ఊరు శుభం పలకదా.
1: అదిగో

0: మీరు ఇంతవరకు సంగీత జనకలం భజన మండలి బాలల కదంబ కార్యక్రమం విన్నారు. బాలభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు నాటకం ఓ కాశీవాసి రావయ్య నాటకం, రచన శ్రీ పిటి మాధవ్ గారు, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసి రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం, రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: ఎవరో కారు మీద వచ్చినారు. నిన్నే పిలుస్తున్నారు. ఏదో పెద్ద బేరంలాగా ఉన్నది. ఎల్లెల్లెల్లెల్లెల్లు వెళ్ళి చూడు.
1: నువ్వు వెళ్ళు, నాను చూసుకుంటానులే.
2: ఏడు చూసుకుంటా కదా, ఏడు చూసుకుంటావు. వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీయూజీ కట్టాల, మరిసిపోనవా?
1: ఒసే నోకాలు, మన పనికి చదువు ఎందుకే? పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
2: ఏమయ్యో, నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా.
0: నా కొడుకుని 10వ తరగతి వరకైనా నన్ను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ ఆడించేయాల. అప్పుడు నీకు దడదడదడదడదడదడలాడిపోయి.
1: నా గాని తిక్కరేగినదంటే ఆయన ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
2: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఆ పని చేసినావు అంటే నన్ను రైలు కింద
1: బుర్రెట్టేస్తాను. బేగెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీగా ఉంది నీకోసం.
2: ఏమి, మా బుర్రకి ప్యాసింజర్ రైలే కానీ ఎక్స్ప్రెస్ పనికిరావేటి?
1: నీకు అదే ఎక్కువ.
2: సర్లే, అలాగే ఎడతాను. కానీ
0: ఉన్న ఒక గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యో నీ బతుకు?
1: బస్, నీకేం పట్టిందే ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యూ నాగా?
2: అంతేనయ్యా, అంతే. తాగిన మందు ఒళ్ళంతా తినేసినా కనబడదు, కానీ పెళ్ళాం తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది. చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పెళ్ళమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
1: అయితే ఇప్పుడేటే, అయితే నాను ఇప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్తావా వెళ్ళవా?
2: ఇదిగో ఇదిగో ఇదిగో,
0: నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను.
2: ఒరే ఒరే ఒరే తమ్ముడు, తమ్ముడు, నానే రా నీ అప్ప నోకాల్ని. నువ్వు అర్జెంటుగా వచ్చి మీ బావుని బొక్కలో నేసేయాల. ఏటి, ట్రైనింగ్కి వెళ్దావా?
0: హోరే, నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు?
2: ఓరే అమ్మ, అంతవరకు నన్ను బతకనిచ్చేలాగలేడ్రా. ఇదిగో ఆ పాప, ఆపే. నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
1: నీ తమ్ముడు కాకపోతే ఓం గార్డును పిలుచుకో. నాకేటి భయం? ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా?
3: ఎవరయ్యా? ఎవరిక్కడ?
1: రండి బాబు, రండి రండి. నాను నాని ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబు.
3: నన్ను ఆనందరావు అంటారు.
1: అదేంటి సార్, మీరు పెద్దోళ్ళు, నాకు పేరు చెప్తున్నారు.
3: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
1: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా ఆసుపత్రిలోనా జబ్బు చేసిపోయినారా? ఐసిపెట్లో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
3: ఏమిటి ఇన్ని వివరాలు అవసరమా?
1: అవసరమే బాబు, దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
3: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
1: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
3: 5,000? 6,000 తీసుకో.
1: ఇతగా ఆడెవరు మహానుభావుల్లా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100కి కలుస్తావా 10కి కలుస్తావా అని. అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటాను?
2: ఇయాల నీ పంట పండిందిలే. ఇదిగో ఇయ్యి కర్రలకి, ఇదిగో 500.
1: ఏటే ఇది,
2: నీకు ఇది సాలే. చేసుకో చేసుకో, పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తాలే.
1: బాబు, మా ఆడ మనిషి నోకాలు బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
2: దండాలయ్యా.
3: ఏమిటి, ఇద్దరు కలిసి కలుస్తారా?
1: నాకెప్పుడైనా ఉంటో బాగోకపోతే
2: ఉత్తిదే బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
1: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
3: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
1: వస్తే నోకాలో ఆ గంధం చెక్కలు అట్టరావే.
2: అలాగే అలాగే.
0: పోయిన బాబు ఎవరో గొప్ప పోళ్ళాగున్నాడు. ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
3: సరయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
1: అయ్యా, అవి పోయిన వాళ్ళ తాలూకా అత్తికలు బాబు. ఆనకు ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు.
3: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
1: లేకపోతే ఏటి బాబు, పోయినోడు మీద

0: నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏ పూజ గదిలోనే పెట్టుకుని అటునుంచి అటే నరిగి తీసుకెళ్ళిపోవచ్చును కదా. అబ్బే, అవి ఇక్కడ కట్టిపోతారు. అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు. పుణ్యాత్మలు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వు వస్తుంది బాబు. బాబు, నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవవు. ఏదో నాకు తోసింది చెప్పాను బాబు. బాబు, తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
1: పర్వాలేదు కానీ, నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
0: నేను నమ్మను బాబా.
2: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే మూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. మూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులు అవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి పోయిన వాళ్ళతో పాటు కాల్సెత్తే గానీ ఈ సావులు ఆగవు బాబు. ఆగవు.
0: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
1: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
0: మా వాళ్ళే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
1: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్ని శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
0: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా, మీ అమ్మ పోయిన గడియ మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వొచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు. ఇక అందులో మంచేటి సెడ్డేటి, నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్ముంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మ నమ్మింది. దీనికి అన్నీ తెలుసు బాబు. నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకేటి తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
1: ఏమిటది?
0: దీనికంటే నాను కాస్త ముందే పోవాలని.
1: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటావెందుకు? ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కురకడం, కొట్టడం.
0: బాబు, మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబు. ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తుంది కానీ ఏటి అందు. నానంటే పేనం బాబు దానికే.
1: సారయ్యా, నీకు ఇక్కడ భయం అనిపించదా?
0: భయమా? నాకెందుకు బాబు. శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నోడు బతుకుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్శానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? లేకపోతే శవాన్ని ఎలా కలుస్తా బాబు?
2: ఎలాంటి కబుర్లేనైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాశీకి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం లేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బాధపడేలాగా చెప్పండి బాబు.
0: దేంతో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా, నేను బతుకుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్ళరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
2: మనకి ఇదే కాశీ గాని. నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండి నుంచి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
0: ఏటే
2: బొమ్మిడాలు పులుసు వండుతాను. ఎక్కువ తాగు నాక, నోటికి రుచి తెలీదు.
0: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఉసా నోకాలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో అప్పుడు ఉంటది నీ పని.
2: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు.

0: నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తానన్నా ఏంటి? పిల్లడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
1: అది గది దీనికి ఎవడో చెప్పాడు బాబు, కోపంలోనే అందంగా ఉంటుందని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందు?
0: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కానించి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబాబు మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
1: ఇచ్చేస్తావు ఎడాకులు? ఏంటి మరి అలా ఆయనకి ఫీజు ఆడి నుంచి ఇస్తావు?
0: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా, నీకెందుకు? ఓ పాలు కాశీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను, కానీ కబుర్లు చెప్తాడు, కబుర్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
1: ఓసారి ఒకళ్ళు కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్ళి నిన్ను ఒగ్గేస్తాను, అప్పుడు నాకు నీ నసుడు తగ్గుద్ది.
0: ఆ పంజాయి పేడ ఎరగడైపోద్ది, నాకు ఇది అప్పలైనా తప్పుతాయి. అక్కడ మాత్రం శవాలు ఉండవా, పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు, కాశీలో.
1: అది సంగతి మా ఆడది పదో తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరు.
2: ఆహా సరయ్యా, కాశీకి పెడతావా?
1: ఏటి బాబు ఏటంటున్నారు?
2: అదే నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
1: నా వల్ల ఎట్టగోతుంది బాబు అదే.
2: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళి రండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
3: బాబో ఏటి బాబో, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబో, నాకంతా అయోమయంగా ఉంది, ఎంతెంతగా ఉంది.
2: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు, డబ్బు ఉండి కూడా చాలామంది వెళ్ళలేరు, నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది, అదైనా దక్కని. తీసుకో, తీసుకోవయ్యా పర్వాలేదు, నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానం ఇస్తే నువ్వు ధనవంతుడివి, ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు భేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివయ్యా సారయ్యా, అదే శివతత్వం, అందులో శివదర్శనం అంటే మాటలా?
1: ఏటా బాబా.
2: ఏం లేదు కానీ ఇదిగో ఈ డబ్బు తీసుకో.
1: వద్దు బాబా, వద్దు బాబా.
2: తీసుకోవయ్యా, ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయి, లే తీసుకో.
1: వద్దు బాబా.
2: తీసుకో, పర్లేదు తీసుకో.
1: సరే గానీ బాబా, నువ్వు ఎవరువో గానీ ఏళ్ళగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్యవు బాబు, రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టందే, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో, తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే అమ్మనా బూతులు తిట్టే ఈ రోజుల్లో, నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే అద్గో ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు నీ కాళ్ళకి దండం పెడతాను బాబు.
2: సరయ్యా సరయ్యా, ఏమిటయ్యా కాళ్ళమే పడుతున్నావు, అంత వద్దు కానీ నువ్వు నాకు వాట ఇవ్వాలయ్యా.
1: చెప్పండి బాబు, నానేటి చేయాలో చెప్పేయండి.
2: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో 25 క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
1: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు, మనం ఎంత అడిగినా కానీ రాల్చినోళ్ళు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదంటే మాత్రం డబ్బు ఇస్తారు బాబు, మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి, ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లచ్చలు లచ్చలు గడించాడు, చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు, ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు, కానీ బాబు చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురు, నలుగురంటే నలుగురు మిగలలేదు, ఇంత పెండం పెట్టే దిక్కు లేకుండా పోయింది, ఇతగాడిని అటు పిల్లలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు, మరి వాళ్ళు కూలి పనికి అల్లారు కదా బాబా, ఇతగాడేమో సమాధిలో పడున్నాడు, ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో నా మోసం ఏ పాటది అనుకున్నాను బాబు ఎన్నాళ్ళు, కానీ బాబో పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి పైసల కోసం ఎవరిని ఇసిగించను బాబు, నన్ను నమ్మండి బాబు.
2: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎన్నుకుంటాను.
1: ఏటేటే ఏటి బాబయ్యా ఏటంతన్నారా?
2: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.

0: నాకు అదేడు తెల్దు బాబు, నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేమనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపల నేను కాసింత మంది వేసుకుని వచ్చేస్తాను బాబు.
1: తాగి చేస్తే తప్పు కదా సారయ్య?
0: ఏటి బాబు తప్పు? ఏటి, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నారా? తాగకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు, బస్సులు, కార్లు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చే ఓన్ని నాను తాక్కుంటే ఎట్లా బాబు?
1: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
0: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు వీళ్ళేనా బాబు మీరని ఆ నలుగురు? ఆ నలుగురు కోసం నేను ఎప్పుడూ ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబు నా గొడవ ఎప్పుడు ఉండేదే కానీ నానిప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబు ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు కానీ పోయి మీ కారులో సల్లంగా కూర్చోండి బాబు.
1: నాకు ఇక్కడ బాగానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానానికి కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.
0: ముందు అలాగే ఉంటుంది బాబు, కాసేపు అయితే బోరు కొడుతుంది. ఇందాక కారులో ఘంటసాలూరి పాటలు ఎన్నో పడ్డాయి కదా, ఆ ఇంటూ కూర్చోండి బాబు. కూకోండి బాబు, ఇప్పుడు వచ్చిపోతాను.
1: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
0: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బ్యాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకును ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది. మరి అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే. పోయినవాడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు సుశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాగు డోకానేది బాబు.
1: సారయ్య నువ్వు ఏం చదువుకున్నావు?
0: నోకాన్ని బాబు.
1: అబ్బో పెద్ద చదువే
0: బాబు. మరి నేను బేగెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
1: సరే వెళ్ళిరా.
0: సన్నాసే.
2: ఏంటి బాబా?
0: ఎంది గుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నాను కాస్త సొక్కేసుకొని బేగ వెళ్ళిపోచ్చేస్తాను, నువ్వు బేగెళ్ళాలి మరి అర్జెంటు. ఒరే బాబు, ఓ కాయ కిరసనాయి కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతుంది, బేగెళ్ళరా బేగెల్లు.
2: మరి కిందటి సారి బాకీయో?
0: ఓరి ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను, నన్ను బేగ తీసుకెళ్ళి పేరుసాయి. నాను కాస్త సొక్కేసుకొని పారొచ్చేస్తాను, వెళ్ళెళ్ళు బేగెళ్ళు.
2: అలాగే అలాగే.

0: అవ ఏది ఇవాళ ఎంత తాగేసినారు? తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఖుషీగా ఉన్నాం. ముందు ఆ బాబుకు థ్యాంక్స్ చెప్పాలా?
1: ఏది అవును, ఏది అవు పెంచడం లేదు.
0: సమయానికి రాలేకపోయినందుకు శవాన్ని కాల్చలేనందుకు సారీ కూడా చెప్పేసేయాలి ఆ బాబుకి. బాబు శవే బాబా, బాబా బాబా.
1: ఏది బాబు ఎక్కడ అవిపించడం లేదా?
0: కారులో కూకొని ఉంటారు. బాబు బాబా, కారులో కూడా నేరు. కారు గీసి ఎక్కడికి పోనాడు?
1: ఏది ఎవరు ఎక్కడ శవాన్ని తెచ్చిన జాడ కూడా లేదు.
0: దండలు లేవు, చల్లిన పూలు లేవు, పైసలు లేవు.
1: మరి కాలుతున్న శవం ఎవరిది?
0: మా నౌకాలు కూడా ఎక్కడ లేదు. ఎవరిదా శవం మరి? ఆనందబాబే, ఆనందబాబే కాలిపోతున్నాడు. అయ్యో అయ్యో, చెప్పులు ఇక్కడే ఉన్నాయి, తుండు గుడ్డు కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు, ఏటి బాబు, ఏటి ఘోరం, ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని? బాబు లేనా కొడక, ఏడ్చిన చాలు కానీ నీగా.
1: ఏట్రా ఆ చూపెట్టి, ఏట్రా అలా చూస్తున్నా?
0: అటు పోలీసు ఎప్పుడు చూడనదేటి? లేకపోతే యూనిఫార్మ్ చూడగానే నోరు పడిపోయినదా?
1: మాట్లాడివేట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?

0: నాకు ఏడు తెల్ల బాబు. శ్మశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా? కారులో వచ్చిన బాబు ఏమయ్యాడు? నిజం చెప్పరా కొడక.
1: బాబు బాబు ఘోరం జరిగిపోనాడు.
0: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని.
1: నాకు ఏడు తెల్ల బాబు.
0: తాగుబోతే ఏదో ఒకరికి మూతిమే తన్నీగలను. ఏట్రా అటు నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసులో గోపిస్తున్నాను ఏట్రా?
1: బాబు నాన్న చెప్పింది నిజం బాబు. అమ్మ తోడు బాబు.
0: తెల్లరా మేమని.
1: అమ్మ సచ్చి శానా కాలం అయిపోయింది బాబు.
0: మరి అమ్మ తోడు అంటే ఏట్రా?
1: చనిపోయినా అమ్మ అమ్మే కదండే.
0: అవునరా, అసలు బాబుని ఎందుకు కాల్చేసినవరా?
1: నాను కాల్చిపోయేటు బాబు, నాకేం తెలదండి. ఎండ్రే
0: నీ పిల్ల మీదరే.
1: అది ఇంటికి వెళ్ళిపోనాది బాబు.
0: మరి నువ్వెక్కడికి వెళ్ళినవరా?
1: నేను బ్యాందీ కొట్టుకెళ్ళినాను బాబు. తిరిగి వచ్చేసరికి ఘోరం సరిపోనాది బాబు.
0: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్యాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరు ఉంటారా నీ అమ్మ మూడు?
1: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
0: ఏంటి నాతో ఎక్సక్కలాడుతున్నావు ఏట్రా? చూసినావా నాటి ఎలాగుందో, లోపలికి దిగేసి దించి గెరగ తిప్పేసినానంటే గెలగలాడి గుండె చచ్చిపోతున్నా కొడక.
1: ఇప్పుడు మాత్రం బతుకున్నాను ఏంటి బాబు?
0: చెప్ప.
1: నాకేంటి తెలుదు బాబు. చెప్పండి
2: బాబు.
1: బాబు నాకేంటి తెలదే.
2: ఏటి రాత్రంతా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావా?
0: రాత్రంతా మొగుడు రాకపోతే నువ్వేడు చేస్తున్నావే?
2: మందు ఎక్కువైపోతే రాడు బాబు, నేను తిడతానని భయం. ఆయన తీసుకెళ్ళటానికే నన్ను వచ్చినాను.
0: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే?
2: బాబు పోలీస్ బాబు. ఏటా మాటలు, మీకు నైట్ డ్యూటీలు ఉంటాయి కదా బాబు, మరి మీ ఇంటికాడ ఆడవాళ్ళు.
0: అమ్మా సే, నిన్ను నమ్మికే స్టేషన్కి తీసుకెళ్ళి తోలు ఒలిపించేస్తాను పదా.
2: స్టేషన్కి తీసుకెళ్తాం. ఎట్టి వేసినంటే నాకు ఎట్టనా భయం అనుకున్నావా? ఏటి ఆడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొట్టేస్తున్నావు. ఏటి తప్పుడు కేసు రాసేసి లోపల వేసేద్దాం అనుకున్నావా? ఏసి బాబు ఏసి. ఇదిగో మావేటి భయపడం, నీతి నమ్ముకున్నోళ్ళం అండి.
0: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజంతా తెలుగు మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పు నా కొడుక.
1: బాబు మీరు కొట్టి చంపేసిన నాకు చెప్పేది నిజం బాబు. నన్ను వచ్చేసరికి ఆ బాబు మంటల్లో కాలిపోతున్నాడు బాబు. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. మేము ఎంత చెబితే అంత బేరమాడకుండా డబ్బు ఇచ్చినా బాబు కళ్ళు ఎదురుగుండా మంటల్లో పడి మసి అయిపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబు. నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, గోల పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించినాను బాబు. కానీ బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబా.
0: ఇప్పుడు చెప్పగా నీ ఉపన్యాసాలు, నీ మొగుడు బతుకున్నాను కాల్చినాడా, చంపేసి కాల్చినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా? నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడు.
2: ఏంటి మామా, ఏంటి నువ్వు ఏడు చెప్తున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? అయ్యో ఎంత పని అయిపోనది. మల్లె పువ్వు లాంటి మనిషి మాడి మసైపోనాడు. ఎంత చక్కగా మాట్లాడినాడు. ఇప్పుడు ఏడు చేయడు, ఇప్పుడు ఏడు చేయడు. దేవుడా ఏవయ్యా, అసలు నువ్వు శ్మశాన మొదలు ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయదారు మందుకేనా? జరిగిందో తాగుబోతు మాటకి ఇల్లు ఉంటదయ్యా. నీ తాగుడు మండిపోను మండిపోను.
1: ఒరే లోకాల, జీతులో మరి నేను ఎప్పుడు తాగినా నీ మీద
0: నోరు ముయ్యండిరా. పోయినోడు కోసం మీరు ఏడుస్తున్నారు, ఆడు ఎలా పోయాడా అని నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంతా చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడు

0: పాఠాలు ఆడతారా? రేయ్, నువ్వు ఎలాగ చెప్పవరా? నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి గుడ్డలు ఉడదీసి పైనుంచి వేలాడదీసి కుమ్మేస్తా నా కొడక. నిజం దానంతా అదే బయటకు వస్తుంది. డబ్బుల కోసం మనిషిని
1: చంపేస్తారు. మా కాడికి చాలా శవాలు వస్తాయి. శవాన్ని చూడగానే పోల్చేస్తాం బాబు. ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు? కాసుల కోసం కక్కుర్తి పడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ టేసులకు బోలుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతలోళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
0: ఆగలగా, ఏటల పెట్టిరిగిపోతున్నావు. హెడ్ ఇప్పుడు నన్ను కానీ స్టేషన్కి పరిగెత్తికెళ్ళి నీ కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చమంటావు. ఏటే, నాకు కానీ తిక్కరేగిందంటే ఆడదాను అనుకుంటు చూడడం జాగ్రత్త. ఏటే, నీ ఉపన్యాసాలు వినడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో, అసలు పోయినోడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? మీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
2: చెప్పమంటారా బాబా? అతగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు. అంతే బాబు.
0: వద్దు వద్దు, కదలొద్దు, నిజం చెప్పు. చచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడిని ఎందుకు కాల్చేసినావరా దొంగగాడిది కొడక?
2: బాబు, బతుకున్నోడిని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబు? బతుకున్నోడిని ఎవరైనా కాలుస్తారా బాబా?
0: మరి బతుకున్నోడు ఎవడైనా కర్రలు ఆడి మీద ఆడే పేర్చేసుకొని ఆడికి ఆడే చితెట్టేసుకుంటాడేట్రా, ఆడికి మీద పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నూతిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లోనే ఊరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకొని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు, ఎన్నదు
2: నాకు.
0: నువ్వు నేను ఒకటనరా?
2: కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడిని శవాన్ని చేస్తారు, నేను ఆ శవాన్ని బూడిద చేస్తాను బాబు. మీరు నేను ఒకటి ఎనాగవుతాం బాబు. పోయినాకు మాత్రం అందరూ ఒకటవుతాం. అంతే బాబు.
0: నూర్మి, నూరెంతో పొడి చేస్తాను నా కొడక. రేయ్, కూలీ కేసు మీద లోపలేసి కుళ్ళ పొడి చేస్తే అప్రూవల్గా మారిపోయి నువ్వే చెప్తారు వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు నా కొడక. దీని వెనకాతలు ఎవరున్నారు
1: బాబు? ఆ బాబు స్నేహితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు చెక్కలు కారులో ఎట్టి అట్టుకొచ్చినాడు బాబు.
0: ఎవ్వట్రా స్నేహితుడు, ఎవ్వట్రా? మీరు కథలు చెప్పకండి రే. వచ్చిందాడే చచ్చిందాడే, రెండు రోజులైంది ఆడు ఇల్లుడిచిపోయి. ఆడి కొడుకు కోళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్కి వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్లలో అతకమని చెప్పాం. ఎవరో చెప్పారు ఆడి కారు ఎక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి. మీరు చెప్పపోతే అవే చెప్తే ఏం జరిగిందో.
1: మీకంటే అయ్యే నయ్యం బాబు.
0: అలాగే ఇది మీద కూని కేసు కట్టి లోపలేసేస్తే అప్పుడుంటుంది నీ బతుకు. అదిగోరా, పోయినోడు కొడుకు కోళ్ళు వచ్చేసినారు. వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసోడు కర్ర రుచేటో దేశంలో చూద్దు కంటరా
2: బాబు. నాను కర్మనే నమ్ముతాను బాబు. నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
0: కర్మ నీది కాదురా, నాది. ఇక్కడికి వచ్చి నీ పెళ్ళం మాట్లాడుతున్నాను కదా, అదిరా కర్మల్లో కల పెద్ద కర్మ. ఇక్కడి పని అయిపోగానే బందోబస్తుకి వెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావురా
2: బాబు. ఓ ఎడు బాబు, ఎవరుండి పోతాం బాబు? అందరం పోతాం. కానీ బాబు, ఈ లోకంలో మిగిలింది రెండే రెండు, మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, కానీ దొంగను అక్కడికి పోనాడు. భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
1: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు. పోయినా పుస్తకంలో ఉండిపోతావు. మా పిల్లోడు చదువుకుంటాడు నీ జీవిత చరిత్ర.
0: అంటే ఏటే, ఇప్పుడు నేను పోతే కానీ ఊరుకున్నాడు లేవు. ఎలా ఎగుతున్నావు రే దీంతో? నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది. మా వాళ్ళకి నన్ను మోసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏ కొబ్బరిలు ఆడుతున్నారా, ఉండండి మీ పని చెప్తాను. అరుగు వచ్చాడు అమ్మా, రండమ్మా రండి, అన్నీ చూసుకున్నమ్మా, మీ కార్డులు గోల్డు చెక్ బుక్లు సి బుక్కు.
3: ఇది ఏటీఎం, ఓకే, యా సి బుక్, సరిపోయి.
0: బాబు ఇక్కడ ఉత్తరం చూడండి, ఇది మీ నాన్నగారి చేతిరాతో కాదో ఒకసారి చూసి చెప్పండి బాబు.
3: అతందే.

0: సంతకం బాబు,
1: ఇది కూడా అయిందే.
0: అమ్మ తమరు కూడా చూడనమ్మ, సరిపోయిందో లేదో.
2: సరిపోయింది. ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గాని శ్మశానాన్ని మాత్రం చూపించావులే.
3: అది కూడా సమాధే కదమ్మా.
2: యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి.
3: ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్ద ఇంతే జరిగిందమ్మా.
2: వాట్ నాన్సెన్స్ షీ టాకింగ్.
4: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది. మనం దాని నోట్లో నోరెట్టలేమమ్మా.
0: రే, ఎవరు అనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి. రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ. తెలిసిందా?
3: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు. మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి ఇవ్వడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు కానీ ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జా చేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని.
2: రవి, ఇది వినటానికైనా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు?
0: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.
2: ఏంటిది?
0: సీనఫెన్స్ ఎంక్వైరీ చేస్తే రేపు ఏమి వచ్చినా తిరుగుండదు. ముందు వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
3: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలదటి బాబు.
2: ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర, తెలుసా నీకు?
3: నిజమేనమ్మా, మేము ఊరు చివర ఉన్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే.
2: ఇదిగో ముందు దాని నోరు మూయిస్తారా లేదా?
0: అది చాలా కష్టం అని ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడే నాకు సినిమా చూపించింది. ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది. ఒకే రోజున 2 సినిమాలు చూసే ఓపిక నాకు లేదమ్మా.
2: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
0: తప్పదమ్మా, ఇంతకు ముందులా లేవు మా బతుకులు. పోలీస్ వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల గోల చేసేస్తున్నారు. పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు. మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారు ఈ ఫైల్ అలాగని మూసేయమన్నారు. మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు. అవసరమైతే మంచి కదలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు. మరి కథలు రాసేవాళ్ళని రైటర్ అనే కదమ్మా అంటారు. హలో అయ్యా, సిఐ గారా? నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తాను సార్, బయటకు వచ్చేస్తున్నాను సార్.
5: అంతా నీ వల్లే జరిగింది.
2: ఏంటి, నా వల్ల ఏం జరిగింది?
5: కాదా మరి,
2: నేను పొమ్మన్నానా? అసలు మీ నాన్న నేనా పొమ్మనది?
5: పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు.
2: అయితే
5: పోవడానికి కారణం కూడా నువ్వే.
2: మరి బాగుంది,
5: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటికి మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు. ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
2: మీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
5: విను, తిన్నావా నాన్న అని అడిగే టైం నాకు కానీ అన్నం పెట్టే టైం నీకు కానీ లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి. నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
2: రవి,
5: ఏమిటి?
2: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ హాల్లో ఉండలేడా? తన గదిలో తను పడుకోలేడా?
5: ఇప్పుడు టైం ఎంత అయింది?
2: 2 అయింది.
5: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలరు అనుకున్నావు?
2: మరి బాగుంది,
5: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
2: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్కి వెళ్ళొచ్చాను, నీకు చెప్పాను కదా.
5: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షణాలు చెప్పాను.
2: ఏ ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
5: ఆగలేరు.
2: అయితే వండుకు తినమను.
5: అతనికి మంచినీళ్ళు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈరోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
2: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
5: అది ఆయన ఒంటికి పడదు.
2: ఏ లోకల్లో పెళ్లం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
5: వాట్?
2: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడకి పెన్షన్ వస్తుంది. మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. అందుకు గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోమను.
5: అమ్మకిచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడానికి

0: లేదని నీకు చాలాసార్లు చెప్పాను.
1: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను నేను.
0: నేను ఇంకా బతికే ఉన్నాను.
1: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చెయ్యాలనుకోవడం లేదు.
0: అయితే ఏం చేద్దామంటావు?
1: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్నను వదల్లేవు, అతను నిన్ను వదల్లేడు. కనీసం నువ్వు నన్నైనా వదిలే.
0: ఓకే ఓకే, అలాగే కానీ
2: రవి రవి ఆగరా, ఆగు. ఏంట్రా ఇది, నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో, ఒక పూట తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
1: ఏదో అనుకున్నాను కానీ మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు
0: రమ్య.
1: అవును, ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారా. ఏ, ఆ మాత్రం ఆగలేడా ముసలుడు?
0: రమ్య, ఆగలేరు. అతనే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
1: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
0: ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా?
1: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
0: రమ్య!
1: ఎస్, నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈరోజు ఆకలికి ఆగలేని మహానుభావుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు. చెప్పండి,
0: టూ మచ్!
1: వెళ్ళమంటారా?
0: టూ మచ్! రమ్య, ఏమిటంటున్నావు నిన్ను నిన్ను?
1: ఏ, చెయ్యి చెయ్యి లేస్తుంది. ఏం కొడతారా ఏంటి?
0: కొట్టారా, చంపాలా నిన్ను? నా తండ్రిని అంత
2: మాట్లాడతావా? ఏమిటి ఆవేశం, ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
0: నాన్న, అది ఎవరో విన్నారా మీరు?
2: విన్నాను రా, అంతా విన్నాను. అమ్మా చాలమ్మా, నువ్వన్నా ఆ ఒక్క మాట చాలు. ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా, నేనేమీ ఆకలితో చచ్చిపోను. కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానికి నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు, ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్నీ వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో నీలో మా అమ్మను చూసుకున్నానమ్మా. నువ్వెంత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. నీకు ఇష్టం లేని ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను. ఈ లోకంలోనే ఉండను.
1: రవి వెళ్ళివ్వు, నాలుగు రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు. ఈలోగా కొంపేమీ మునిగిపోదు.
0: రమ్య రమ్య, నువ్వెంత తప్పు చేసావో తెలుసా? మీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగలను కానీ ఆలిన కాను మంచం ఎక్కడానికి అన్నావు. ఎంత నింద వేసావు రమ్య, ఆ నింద తట్టుకోలేక ఇలా చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేసావు, చాలా తప్పు చేసావు రమ్య. ఏ ఆడది చేయరాని పాపం చేసావు. ఎప్పటికైనా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
1: ఏంటి ఏంటి, వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు. నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
0: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
1: అంతరాత్మ ఏం కర్మ, కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
0: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని తాకట్టు పెట్టకుండా ఎలా ఉండగలను?
1: పోయిన తండ్రి కోసం కాదు, ముందు తాకట్టు పెట్టిన కొంపను ఎలా విడిపించుకోవాలా అన్నది ఆలోచించు.
3: కొంప పోయినా పర్లేదమ్మా, చేతనైతే మరో కొంప వస్తుంది, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ నోకమే ఓ పెద్ద కొంప అమ్మ, కానీ పోయేంతవరకు మనం శాంతిగా బతకాల, బతకనివ్వాలా. ఈ కొంపలేం కోడారావని నీకు మాత్రం తెలియదమ్మా.
4: అయ్యా, ఆవిడకెందుకు తెలీదు, ఆవిడకి అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు ఎలాగ ముక్కలైపోద్దో ఆవిడకి బాగా తెలుసు, అందుకే అన్నదా మాట.
1: ఏహే ఆపనివో, చూడు రవి, ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. పోయేటప్పుడు రావాల్సిన చోటికి బతికొండగానే రావాల్సి వస్తుంది, ఇదంతా వినాల్సి వస్తుంది.
3: అవునమ్మా, ఇలా రావడమే మంచిదమ్మా, బతుకుండగానే ఇలాంటి చోటుకొస్తే.

0: ఎప్పటికైనా రావాల్సింది ఇక్కడికే కదా అన్న సత్యం తెలుసుకొని కాతంత ఓళ్ళు దగ్గరెట్టుకొని ప్రవర్తిస్తారు. అప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు తల్లి.
1: ఇదంతా నా కర్మ చూడు, నీ వల్ల మీ నాన్న వల్ల ఇలా అడ్డమైన వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అయినా నీలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నేను నా చెప్పు తీసుకుని నన్ను నేనే కొట్టుకోవాలి.
2: కొట్టుకోమ్మా, కాతంత గట్టిగానే కొట్టుకో, పోయిన బాబుకు ఇనబడేలాగా కొట్టుకో, ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. దేవుళ్ళాటి బాబు మీద అంత నిందేసినందుకు నీకు బుద్ధి వచ్చేవరక కొట్టుకో.
0: శబాసే, అలా చెప్పు ఆవిడ గోరికి.
1: ఏమిటి ఒకళ్ళు నాకు చెప్పేది? ఆ పోయినోడో పిరికోడు. పిరికోళ్ళు అసలు ఈ సమాజంలో బతకడం అనవసరం.
0: ఆ మాట అనకమ్మా, నా జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా పోయినోళ్ళని చూశాను, కానీ బతికుండగానే సుసైనానికి నడుచొచ్చి తనకు తానే కొరి అంటించుకునే మనిషిని నేను మొదటిసారి చూశానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వేసిన ఎందుకంటే ఈ చితిమంటలు చాలా చిన్నవమ్మా. బహుశా ఆ బాబుకి ఆయనిచ్చుంటాయి. దేవుడు లాంటి మనిషి మీద అంత నిందేయడానికి నీకు మనసెలా ఒప్పిందమ్మా?
3: సరయ్య, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నా పర్సనల్, నీ జోక్య అనవసరం.
0: బావా, ఇక నీ బతుకు పబ్లిక్కే బాబు. నీ తండ్రి పోయాడన్న బాధ మీ ఆవిడలో కలగటం లేదు, కనీసం ఓ మనిషి నిష్కారణంగా పోయాడన్న బాధ కూడా మీ ఆవిడలో లేదు. ఈ నిజాలేవి తెలుసుకోకుండా ఆ పోలీసుడు మమ్మల్ని అనుమానిస్తున్నాడు. వాళ్ళకి చెప్పు బాబు, వాళ్ళకి చెప్పు బాబు నీ పిల్లని నిందేసిన సంగతి. అందుకు కారణమైన నీ పిల్లని లోపల ఇచ్చు బాబు. అప్పుడన్నా మీ నాన్నకు నా హింస చేసినోడు అవుతావు. నానొచ్చి సాక్షీకం చెప్తాను బాబా.
1: అంటే నన్ను ఇంత అల్లరి చేయడం కోసం తీసుకొచ్చావన్నమాట? అడ్డమైన వాళ్లతో నీతులు చెప్పించుకునే అవసరం, మాటలు పడాల్సిన కర్మ నాకేం లేదు. నా మీద గనక రిపోర్ట్ ఇచ్చావనుకో నువ్వెలా బతుకుతావో చూస్తాను నేను. నా గని తిక్క రేగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికే పంపిస్తాను. ఛీ, నాతో మాట్లాడక అసలు.
3: రమ్య, రమ్య ప్లీజ్. రేయ్ రేయ్, నిన్ను తుపాకీతో కాల్ చేస్తాను, పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే. నాకు లైసెన్స్ కూడా ఉంది. రమ్య ప్లీజ్ వెళ్ళిపోకు, నేను వస్తున్నాను. వెయిట్ వెయిట్.
0: ఎల్లరా ఎల్లెల్లు, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బావా, నీ అంతరాత్మని సంపుకుని మరిగిపోతున్నావు బావా.
2: నీకు ఎడిసి ఎవడేటి, ఇందాక చెప్పాడు కదా పెళ్ళం దగ్గర తాకట్టెట్టేసాడు అంతరాత్మని. అంత అన్నాడు, ఇంత అన్నాడు, చూడు చూడు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో కుక్కెనకల కుక్కనాగా.
0: అట్నెందుకే అవమానపడుతావు? వీడికంటే అయ్యానయ్యమే. ఏటి బాబు మళ్ళీ ఇచ్చేసినావు, తుపాకు గాని తెచ్చేసినావేటి, కాల్చేస్తావా? దా కాల్చి కాల్చి.
3: లేదు, నీకు నిజం చెప్దామని వచ్చాను.
0: ఏడు బాబా నిజం?
3: అవును నిజమే, నేను పెళ్ళాన్ని ఎదిరించలేను. నన్నేం చేయమంటావు? నా పెళ్ళం వెళ్ళి ఓ ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే కట్నం కోసం వేధించామని నాతో పాటు నా తండ్రిని కూడా మూసేస్తారు. నన్ను కన్న పాపానికి నా తండ్రిని జైలుకు పంపించమంటావా? నా తండ్రి కోడల మీద రిపోర్ట్ ఇస్తే ఎవరిని ముయ్యరు. అందుకే నేనేమి చేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను.
0: ఎల్లు బాబు ఎల్లెళ్ళు, ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. ఈ కార్లు మేళ్ళు శాశ్వతం కావని తెలుసుకో బాబు.
2: ఆపో, వెళ్ళి ఆ అడ్డును పిలు. ఇప్పటిదాకా తెగ పేలినాడు కదా కేసు రాసేస్తాను కేసు రాసేస్తానని, ఇప్పుడు 7 శాతాడో చూద్దాం. పిలు ఏవయ్. ఏటి హెడ్ని పిలు. ఓ హెడ్ బాబు, ఫోన్లో బేరా లాండి సాల్ కానీ రా రా రా. ఎవరికి తెలీదు ఇక్కడ సిగ్నల్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఏటి మేము రోజు మాట్లాడుకోవట్లేదటి, రావయ్యా.
0: రాండి బావా.
2: ఏటి బాబు నువ్వు చూసుకునేది కాదు, ఏటి నువ్వు చూసుకునేది? ఆవిడ గారు పెట్టిన బాధలు భరించలేక దేవుళ్ళాటి మనిషి మాడి మసైపోనాడు. ఇదిగో ముంద కోడలు లోపలయ్యి బాబు.
4: అంత కోపం దేనికే, ఏటల్లా తిరగబడిపోతున్నావు?
2: ఇది కోపం కాదండి, బాధ బాధ. ఈ లోకంలో పేదోడెప్పుడు తిరగబడలేదు, కన్నెర్ర చెయ్యలేదు. పేదోడే గనక తిరగబడితే శివుడు 3వ కన్ను తెరిసినట్టే. ముందు ఆవిడ లోపలేయి.
4: అంటే ఎవరిని లోపలేసిమంటావు? పోయినోడు పోతూ పోతూ ఓ సూసైడ్ నోట్ రాసి మరి

0: వీడి
1: ఏంటే
0: తను సావుకు ఎవరు కారణం కాదని, ఈ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నానని ఉత్తర్వులు రాసి మరీ పోయాడు. అధికారులందరికీ కాపీల మీద కాపీలు పంపించేసినాడు. ఇది అత్తగారి చేతిరాత అని ఆడి కొడుకు కోళ్ళు ఒప్పుకున్నాక ఇక నువ్వు నాన్ను చేసేదట నా నాటి.
1: అయితే నువ్వేటి చేయలేవన్నమాట, నువ్వేటి చేయలేవన్నమాట. ఇదిగో నువ్వు ఊరుకున్న మేము ఊరుకోమయ్యా, కమిషనర్ కాడికి వెళ్తాం.
0: ఏంటి కమిషనర్ దగ్గరికి వెళ్తావరా? రే నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారా? మేము ఫాల్స్ అని చెప్పి మిస్టేక్ ఫ్యాక్ట్ కింద తీసేస్తావరా? రే పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతరా? అయినా రే నీకెందుకు రే దురద, పోయినోడు ఏమైనా నీ సొంత మనిషి ఎట్లా అలా బాధపడిపోతున్నావు? ఇందాక నువ్వు చూస్తున్నావు నువ్వు
2: బావా, మనం మనుషులం బావో.
0: ఇదేంటారా
2: చెట్టు పైన ఓ కాకి కింద పడి చచ్చిపోతే ఎన్నో కాకులు కావు కావు మరి ఒకటిగా ఏడుతాయి బావా, ఆ సావును జాలిగా పంచుకుంటాయి బావా. ఏటి కాకిపాటి ఇలుసైనాడా బాబు? మరిసే ఎప్పుడు నేర్చుకుంటాం బాబు వాటిని చూసి. అయినా కాకులుంటాయో మనకెప్పుడు గుర్తొస్తుంది గనక, ఎంత పెండా కూడు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, కాకిపాటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు బాబు. ఆ కొడుకు నా కొడుకు కార్డులు చూసుకుంటాడు గానే కన్న తండ్రి కాలిపోయిన చీతేపు కన్నెత్తు కూడా చూడలేదు బాబు. ఇలాంటి కొడుకుని కన్నా తండ్రి పోవటమే నయం బాబు. బావో ఇప్పుడు నాకేటనిపిస్తున్నాదో తెలుసా, ఇలాంటి నోకంలో ఇక ఎవరి తలకి ఆడే కొరువు పెట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది బాబు.
0: అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదో ఊరెళ్తే బట్టలు సర్దుకున్నట్టు ఎవరి కర్రలు ఆడే సర్దేసుకొని కాటుకొచ్చి కాల్చుకుపోయే రోజు వచ్చేస్తుందంట వేటరా? నీకు ఎంత ముందు చూపించాడు దేవుడు. ఏమో రావచ్చేమో, ఎవరికోసమో ఎవడో ఏడ్చే టైము ఈడ్చే టైము ఉండదేయడమోరా. అయినా ఈ లోకంలో ఎవర్రా బతుకున్నారు? కొందరు శారీరకంగా చచ్చిపోతున్నారు, కొందరు మానసికంగా చచ్చిపోతున్నారు. ఏట్రా అన్ని నిజాలే మాట్లాడేస్తానని ఇయ్యాలా?
1: మాట్లాడు బాబు మాట్లాడు, నిజాలు మాట్లాడు.
0: అరే పోలీసుడు ఎక్కువగా మాట్లాడకూడదురా, ఎవడైనా మాట్లాడితే ఖండించాలా దండించాలా. పోలీసుడు నిజాలు మాట్లాడడం మొదలెడితే చాలా ఇబ్బందిరా, మా బాధను మీకేం తెలుసురా. రే సారయ్య ఆ పోయినోడు గుండాకి చస్తే ఆడి కొడుకు తీసుకొచ్చినట్టు ఆడిని నువ్వే కాల్చినట్టు రాసుకున్నావు
2: బావా.
0: ఈ ఫారాల మీద నువ్వు సంతకం చేస్తే ఆడెళ్ళి ఓ డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆడు బాబు లాకర్లో దాచుకుని డబ్బు బంగారం తెచ్చుకుంటాడు. సంతకం చేయరా. ఇదిగా ఇవన్నీ ఆ చచ్చిపోయినోడు పనులనుకో.
1: అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంతైనా నేకపోతే అతగాడి పని నీకెందుకు బాబు? మామా చేసే నీ పని నీకుంది కదా, పోరాగా చేసి మామా.
2: చేస్తాను బాబు చేస్తాను, కన్న తండ్రి శవాన్నైనా పోరాగా కాలకముందే పెళ్ళామంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే పెళ్ళం మాట కాదనలేడు కదా. కానీ బావో నాదొకటే కోరిక, ఆ తండ్రి తాలూకా బూడిద తీసుకుని కాశీలోనైనా కలపటానికి ఓ పాలు రమ్మని చెప్పాబా కొడుకుని, ఆ తండ్రి ఆత్మైనా సంతోషిస్తుంది బాబు.
0: సరేరా నీదో గొడవ, ఉండు ఫోన్ చేస్తాను. బాబు నేను హెడ్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు బాబు, అస్థికి తీసుకెళ్ళడానికి ఓ పాలు రమ్మంటున్నాడు మీ నాన్న స్నేహితుడు. అలాగే బాబు ఉంటాను బాబు.
1: ఏటి బాబు ఏటన్నాడు, వస్తానన్నాడా?
2: ఎందుకు రాడే, పెళ్ళం వల్ల నలిగిపోతున్నాడు కానీ తప్పక వస్తాడు.
0: ఏట్రా వచ్చేది నా లాటి, అస్థికలేమైన ఆస్తులో తీసుకుపోవడానికి అంటున్నాడు. అవతలాడు పెళ్ళం సస్తాను సస్తాను పరిగెడుతుందంట, ఈడు దాని వెనకాల పరిగెడుతున్నాడు. సంతకం చేయడానికి అంతసేపు ఆలోచిస్తా వేట్రా, మేమేమైనా సెక్షన్ 174 CRPC కింద కేసు కట్టడం లేదు, సభ పంచాయతీ జరిపించడం లేదు, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం లేదు, చివరికి అసలు ఏమీ చేయడం లేదు. మరి నువ్వేట అంత నలిగిపోతున్నావు, పెద్ద గవర్నర్లాగా సంతకం ఏటా?
1: సంతకం చేసి మామా, మనకెందుకు వచ్చిన గొడవ, సంతకం చేసే
2: బావా. మరి

0: ఈ బూడిదో
1: రే, మరోసారి అస్థికలు గట్ట అన్నామంటే ఆ కొరక నీ అస్థికలు ఏరు కూడా నీ కొడుకు రావాల్సి ఉంటుంది. జరిగింది ఇక్కడితో మర్చిపో, ఇది పెద్దోళ్ళ వ్యవహారం కాదు. కూడదు అన్నామంటే రే పిచ్చాసుపత్రికి పంపించగలను, జాగ్రత్త. అస్థికలు అటు అస్థికలు
2: ఆ పనిసేయి బాబు. ఈ పిచ్చోళ్ళ కంటే లోకంలో అదృష్టమంతులు ఎవరుంటారు బాబా? బాబో, ఎవరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నాన్ తీసుకెళ్తాను బాబు. ఈ అత్తికలు కాశీకి వెళ్తాను బాబు, గంగలో కలుపుతాను. ఆ బాబు ఆత్మ శాంతించేలా చేస్తాను బాబు.
3: ఏటి మామా, నీకు నిజంగా మతిగాని పోనదా? ఏటి ఉన్న పొలంగా కాశీకి ఎలాగెళ్తావు? మనకు ఆడంత డబ్బేది?
2: ఆ బాబు ఇచ్చినాడు, ఇదిగో ఈ నోట్లన్నీ ఆ బాబు ఇచ్చినవి. అలా అనుమానంగా చూడకే నా నేటి తప్పు చేయలేదు, చేయను కూడా. కాశీకి వెళ్ళు సారయ్యా అని ఆ బాబు ఇచ్చినాడు. ఇంకేదో చెప్పినాడు, కాదనలేకపోయినాను. నిన్ను తీసుకెళ్ళొచ్చని ఆశపడినానే. నువ్వు మా అమ్మోగదే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. యువ అని యువజనుల కార్యక్రమం

0: ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ముందుగా ఆనాలుగురు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆర్పి పట్నాయక్ పాడిన పాట వింటారు.

786 ప్రేమ కథ ఖైదీ చిత్రం నుంచి వేణు కల్పన పాడిన పాట వింటారు.

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: శభాష్
0: దని నీ

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్ర.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్.

0: కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆహ్వానం చిత్రం కోసం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, మధురమైన గీతాలు 1980 నుంచి 2000 వరకు విడుదలైనటువంటి తెలుగు చలనచిత్రాల నుంచి ఒక మంచి మెలోడీస్ మీకు అందించబోతున్నాం. ముందుగా సంకీర్తన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
0: రాజేంద్రుడు గజేంద్రుడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు 1980 నుంచి 2000 సంవత్సరం వరకు విడుదలైనటువంటి తెలుగు చలనచిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వాద్య సంగీతం వింటారు.

దూర కసి రంగులు పూసి మాయలు చేసి. మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తుంది. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పల్లె సీమలు. వెదజల్లే వరిలో సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు. ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త జి జోగునాయుడు గారు ప్రసంగం ఉంటుంది. తర్వాత జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. 7:45 9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖ వార్తా విభాగ కేంద్రం నుంచి. 8:40 తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య హిందీలో వార్తలు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రలే. 9:15 స్పాట్లైట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. 10:00 ఆపాద మధురాలు పాత తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం దేశ్ హమారా దేశ్ బృందగానం రచన శ్రీ బిఏ నారాయణ. 6:10 భక్తి రంజని. 6:30 చింతన సంకల్యం డాక్టర్ దిగుమతి గోపాలస్వామి పట్టణం శ్రీమతి క్షమించండి కామాక్షమ్మ గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు శీర్షికన నేటి మాట. కొత్త వరవడి కథానిక ప్రొఫెసర్ మధ్య భారతి. తర్వాత పుష్పాంజలి సినీ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. తర్వాత సమాచారవాణి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎస్ సుదర్శన్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వై రమణబాబు గారి నాదస్వర వాదన ప్రసారమవుతుంది. డోలు సహకారం శ్రీ సంగాపు శంకర్రావు. ఇక 10:00 భారత ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కార్యక్రమం. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. మనం అడవుల్ని ఎలా కాపాడుకోవాలి, ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి ప్రసంగం ఉంటుంది. 2:31 జానపద రంజని. రామాయణంలోని రాముని పుట్టుక, తప్పెటిగుళ్ళు శ్రీ కోరాడ రామయ్య బృందం వారిచే తప్పెటిగుళ్ళు ప్రదర్శన. తర్వాత జానపద గేయాలు శ్రీ వీర్నాల గోపీసాయి బృందం వారిచే జానపద గీతాల ఆలాపన ఉంటుంది. 5:00 యువని యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 1980 2000 విడుదలైనటువంటి తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్, వికాసం, ప్రేరణ

0: వ్యక్తిత్వం అనే అంశాలతో పాటు ఫిల్మ్ సాంగ్స్ కూడా ప్రసారం చేయబడతాయి. 7 గంటలకు ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రించి రిలే ప్రతి పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంపై డాక్టర్ ఎస్ రాజామణి, ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త, పరిశోధనా స్థానం లామ్ గుంటూరు నుంచి. ఇక 7:45 వికసిత భారత్, 8:00 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు, 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్, 10:00 కర్ణాటక అనుసంధాన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష 2:00 నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000 పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
2: 1,80,000 crore rupees.
1: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక.

0: అని భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్ధికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే 3 అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ ఆర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరక స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరక స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచకప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతం

0: అల్లో, ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లె సీమలు
1: కార్యక్రమంలో వెదజల్లే వారిలో సమగ్ర కలుపు యాజమాన్యం పద్ధతులు ఈ అంశంపై జి జోగనాయుడు గారు ప్రసంగం ఉంటుంది. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారం అవుతుంది.
2: వెదజల్లిన వరి సాగు పద్ధతి 2002 అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఫిలిప్పీన్స్లో విస్తృత పరిశోధనలు అనంతరము ఈ ఫిలిప్పీన్స్, చైనా, భారతదేశం వంటి దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. చైనా లాంటి దేశాల్లో అయితే ఈ వెదజల్లిన వరి బాగా అభివృద్ధి చెందింది. మారిన వాతావరణ పరిస్థితుల్లో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులను పొందడము వరిలో వెదజల్లు పద్ధతి సాగు విధానము చాలా ప్రాముఖ్యంగా చెందింది. ఈ పద్ధతి కూడా మన దేశంలో కూడా చాలామంది రైతులు, మన రాష్ట్రంలో కూడా చాలామంది ఈ పద్ధతిని ఉపయోగించి మేలైన దిగుబడులు పొందడం జరుగుతున్నది. మన రాష్ట్రంలో అయితే రైతులు అవలంబించే ఈ ఆరుతడి వరి పద్ధతి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చాలా దగ్గరగా ఈ వెదజల్లే వరి పద్ధతి ఉంటుంది. వెదజల్లిన వరి పద్ధతిలో వరిని మనం సాధారణంగా పండించే మొక్కజొన్న, జొన్న వంటి పంటల వలె ఈ వరిని కూడా ఆరుతడి పరిస్థితుల్లో పండించడం, పంట అవసరం మేరకు నీటిని పెట్టడం ద్వారా ఈ విధానాన్ని వెదజల్లిన వరి అని వ్యవహరిస్తారు. వెదజల్లు వరిని ముఖ్యంగా మాగాని భూముల్లో సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి ఎక్కడైతే నీటి కొరత ఉందో ఆ ప్రాంతాల్లో కూడా ఈ వెదజల్లిన వరిని మన శాస్త్రవేత్తలు సిఫారు చేయడం జరుగుతుంది. అలాగే వర్షాధార పంటగా కూడా పండించే భూముల్లో అడపాదడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో కూడా, అంటే చెరువుల కింద, బావుల కింద ఈ వెదజల్లిన వరిని మనము సాగు చేసుకోవచ్చు. ఈ ఆరుతడి వరిని పండించడానికి పొలంలో నీటిని నిలవగట్టవలసిన అవసరం లేదు. ఏదైతే మనము ఊడుపు పద్ధతిలో వరిని పండిస్తామో అంత నీరు కూడా ఈ వెదజల్లిన వరికి అవసరం లేదు. అయితే నిలబడి ఉన్న నీరు లేకపోవడం ద్వారా వెదజల్లిన పంట ప్రారంభ దశలో కలుపు మొక్కలు దాడికి ఎక్కువగా గురవుతుంది. ఈ కలుపు మొక్కలే ఒక ప్రధానమైన సమస్యగా ఈ వెదజల్లిన వరిలో ఇటు రైతాంగము, శాస్త్రవేత్తలు కూడా ఆలోచన జరుగుతుంది. కలుపు సమస్య అనేది ఒక ప్రధానమైన సమస్యగా ఈ వెదజల్లిన వరిలో మనం చెప్పుకుంటున్నాం. ఈ కలుపు మొక్కలు ఈ సూర్యకాంతిని, అలాగే పోషకాలని, నీరుని, అలాగే స్థలం కోసము వీళ్ళన్నిటి కోసము పోటీ పడుతుండడం వల్ల ఈ వెదజల్లిన వరి కొద్ది కష్టపరంగా ఉందని రైతాంగము చెప్తుండడం జరుగుతుంది. ఈ కలుపు సమస్య ఈ పంట పెరుగుదల మరియు దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల వెదజల్లు సాగుడిలో అధిక దిగుబడి సాధించడానికి సమర్థవంతమైన కలుపు నివారణ చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మన రాష్ట్రంలో ముఖ్యంగా శ్రీకాకుళము, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, అలాగే గోదావరి జిల్లాలో కూడా ఈ వెదజల్లే వరి ప్రతి సంవత్సరము ఈ విస్తీర్ణం కూడా చాలా పెరుగుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వస్తే ఇంచుమించు 80,000 వరకు ఈ వెదజల్లిన వరి రైతాంగాన్ని వేస్తున్నారు. అలాగే ఏలూరులో అయితే 10,000 వరకు సాగు చేస్తున్నారు. పార్వతీపురం, మన్యం 10,000 వరకు, మొత్తంగా ఇంచుమించు 100,000 వరకు ఈ వెదజల్లిన వరి మన రైతాంగము సాగు చేస్తున్నారు. ఇకపోతే ఈ

కలుపు సమస్య తగ్గించుకోవాలంటే ముఖ్యంగా రైతు సోదరులు ఇప్పుడు చెప్పుకోబోతున్న యాజమాన్య పద్ధతులు బాగా ఆచరించాలి. అందులో ముఖ్యంగా అయింది ఈ వరి రకాలు ఎంపుకోవడం కోసం. ఈ వరి రకాలు వెదజల్లిన వరికి మంచి లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఏంటంటే ఈ ఎంపిక చేసిన రకాలు లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉండాలి, అలాగే బెట్టను తట్టుకలిగే ఉండాలి. ఈ వరి రకాలు స్వల్ప లేదా మధ్యకాలిక రకాలుగా వచ్చి సుమారు 120 నుంచి 135 రోజుల్లో కోతకు వచ్చినటువంటి రకాలని మన రైతాంగము ఎన్నుకోవాలి. అలాగే ప్రాథమిక దశలో మొక్క ఎదుగుదల వేగంగా కలిగి ఉన్న రకాలు కూడా ఎంపిక చేసుకోవడం వల్ల ఈ కలుపు సమస్యను పైరు ఎదిగే దశలో కొంతవరకు అధిగమించవచ్చు. అలాగే పైరు సాధ్యమైనంత వరకు పొట్టిగా ఉండాలి. కాండము కూడా దృఢంగా ఉండి పైరు పడిపోకుండా ఉండే రకాలు కూడా రైతాంగం ఎంచుకోవాలి. అలాగే పిలకలు ఎక్కువగా తొడిగే సామర్థ్యము మధ్యస్థంగా ఉండాలి. ఇంచుమించు దుబ్బుకి 10 నుంచి 12 పిలకలు ఉన్న రకాలను కూడా ఎన్నుకోవాలి. అలాగే ఆయా ప్రాంతాల్లో అధికంగా ఉన్న చీడపీడలను తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగే రకాలని మనం ఎంచుకోవాలి. ఇటువంటి లక్షణాలు కలిగే రకాలు మనం చెప్పుకపోతే ముఖ్యంగా ఎన్ఎల్ఆర్ 34-49 నెల్లూరు మసూరి అంటాం, అలాగే ఎన్ఎల్ఆర్ 145 స్వర్ణముఖేని, మాటేరు పరిశోధనాస్థానం నుంచి విడుదలైన వంగడాల్లో MTU 1156, MTU 1121, MTU 1210, MTU 1224 మాటేరు మసూరి, అలాగే BPT 5204 సాంబ మసూరి, ఇటువంటి రకాలని మన రైతాంగం ఎన్నుకుంటే ఇవి అధిక దిగుబడినిచ్చి ఎక్కువ పిలకలు అలాగే లోతైన వేరు వ్యవస్థ బెట్టను తట్టుకో ఉంటాయి కాబట్టి ఇటువంటి రకాలను కూడా రైతాంగం ఎన్నుకోవాలి. ఇక భూమి తయారీలో కూడా ఈ కలుపు సమస్య ప్రభావం చేస్తుంది. తొలకరి వర్షాలని వెంటనే పడేటప్పుడు రైతాంగము 3-4 సార్లు పొలాన్ని దున్ని మెత్తని దుక్కు చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అధిగమించుకోవచ్చు. ఈ ఆఖరి దుక్కిలో సిఫార్సు చేసిన మేరకు భాస్వరము పొటాసు ఎరువులు వేసి కలేదున్ని బాగా చదును చేయాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేల సమతలంగా చదునుగా ఉండాలి. ఒకవేళ నేల సమతలంగా చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. అదేవిధంగా ఈ కలుపు సమస్య కూడా చదునుగా లేని లేనలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో రైతు సోదరులు మనం వెదజల్లిన వరిలో బాగా దున్ని చదునుగా ఉన్నట్లు చూసుకోవాలి. విత్తనం మోతాదు కూడా రైతాంగం ఎకరాకి సుమారు 16-20 కేజీలు విత్తనం ఉపయోగించాలి. ఏమాత్రం ఏదైనా విత్తనం మోతాదు తగ్గితే అది కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిఫారు చేసిన విత్తనం మోతాదుని రైతాంగం వాడుకోవాలని సూచిస్తున్నాం. అలాగే విత్తన శుద్ధి కూడా విత్తే ముందు మిగతా పంటలకు ఎలాగైతే చేస్తామో ఈ వరి వెదజల్లిన వరికి కూడా విత్తే ముందు కార్బనిజం మందుతోని 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలాగే నేరుగా విత్తేటప్పుడు ఈ శుద్ధి చేసిన విత్తనాన్ని చదును చేసిన నేలలో రైతాంగము 2-3 పద్ధతులు వాడుతున్నారు. కొంతమంది శ్రీకాకుళం జిల్లాల్లో అయితే, కొన్ని ఉత్తరాంధ్రాల్లో అయితే ఖరీఫ్లో పొడి నేలలోనే విత్తనాలు వెదజల్లడం జరుగుతుంది. అలాగే గొర్రెను ఉపయోగించి కానీ ట్రాక్టర్తో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే ఫెట్టీకమ్ సీడ్రిల్ అంటాం, ఆ పద్ధతిలో కూడా సాలుకి సాలుకి 20 సెంటీమీటర్ల దూరం ఉన్నట్టు చూసుకుంటే వెదజల్లిన వరి బాగా ఏపుగా పెరిగి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే కొన్ని ప్రాంతాల్లో అయితే గోదావరి జిల్లాలో దమ్ము చేసిన తర్వాత నీరంతా మనం ఆ మురుగు నీరునంతా తీసేసి అప్పుడు సీడ్రిల్ డ్రమ్ సీడర్తో కూడా విత్తనాన్ని వేస్తున్నారు. ఈ విత్తనాన్ని వేసేటప్పుడు ఈ పొడిబడ్డల్లో ఎక్కువ లోతులో వేసినట్లయితే మొలక శాతం దెబ్బతిన్న అవకాశం ఉంది. ఈలోగా కలుపు సమస్య కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి విత్తనం వీలైనంత వరకు పై పొరల్లో పడేటట్లుగా అంటే సుమారు 2.5 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల లోతులో విత్తనం ఉన్నట్లు చూసుకోవాలి. ఇకపోతే ఎరువుల యాజమాన్యం కూడా కలుపు యొక్క సమస్యని తీర్చుతుంది. పంటకి సరైన పోషకాలు కానీ మనం అందించకపోతే ఈ లోపల ఈ కలుపు మొక్కలు పోటీగా పడి మన పంట వెదజల్లిన వరి యొక్క పంట దిగుబడి తగ్గిస్తుంది. కాబట్టి ఎరువుల యాజమాన్యం కూడా ఈ వెదజల్లిన వరిలో రైతు సోదరులు జాగ్రత్త పడాలి. ఇందులో ముఖ్యంగా సిఫారసు చేసిన భాస్వరము ఎరువు పూర్తి మోతాదును ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పొటాష్ ఎరువును అయితే ఆఖరి దుక్కులో సగభాగము, మిగిలిన సగభాగము నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడి దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువు విషయానికి వస్తే సాధారణంగా వేసే మాగాని వరి కంటే సుమారు 25% నత్రజని శాతము పెంచుకోవాలి. ఈ నత్రజని ఎరువుని 3 దఫాలుగా అంటే విత్తిన 15 రోజులకు పిలక దశలో ఒకసారి, అలాగే అంకురం దశలో ఒకసారి వేసి మన పంటని ఏపుగా పెరిగి ఈ కలుపు మొక్కలకి పోటీని యొక్క అధిగమించి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఎరువుల యాజమాన్యంలో

రెండు సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వరిలో మనం గమనించడం జరుగుతుంది. అందులో ఇనుపు ధాతు లోపం ఒకటి, జింకు ధాతు లోపం కూడా వస్తుంది. ఈ రెండు లోపాలను కూడా రైతాంగం సవరించుకోవాలి. ముఖ్యంగా ఈ ఇనుపు ధాతు లోపాన్ని లీటర్ నీటికి 20 గ్రాములు అన్నబేదని, 2 గ్రాములు నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారి చేసుకోవాలి. అవసరమైతే ఇంకోసారి వారం రోజుల తర్వాత ఇంకోసారి ఇనుపు ధాతు లోపాన్ని పిచికారి చేస్తే పంట ఏపుగా పెరుగుతుంది. అలాగే జింకు ధాతు లోపం కూడా ఎక్కువగా వెదజల్లిన వరిలో మనం గమనించడం జరుగుతుంది. దీని నివారణ కోసము ఈ విత్తిన 20 నుంచి 20 రోజుల తర్వాత లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను వారం రోజుల వెదలో 2-3 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక ఈ కలుపు మొక్కలు ఏదైతే మనం ప్రధాన సమస్యగా వెదజల్లిన వరిలో చెప్పుకున్నామో, ముఖ్యంగా కలుపు జాతి మొక్కలు వెదజల్లిన వరిలో 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. 1 గడ్డి జాతి కలుపు మొక్కలు, 2 సెడ్జెస్ అనే కలుపు మొక్కలు, 3 వెడల్పాటి ఆకులు కలిగిన కలుపు మొక్కలు. ఈ 3 రకాల కలుపు మొక్కలు సాధారణంగా వెదజల్లిన వరిలో మనం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కలుపు మొక్కల్లో ఎకినోక్లోవా కొలోనా, ఎకినోక్లోవా క్రస్సగల్లి అని మనం శాస్త్రీయ నామంగా పిలుచుకుంటాం. సెడ్జెస్లో అయితే సైప్రస్ రొటండస్ అని, సైప్రస్ డెఫార్మిస్ అని, ఫింబ్రియా స్టైలిస్ మిలియాసి అని, ఇలాగా ఈ 3 రకాల నామకరణం కలిగిన కలుపు మొక్కలు ఉన్నాయి. ఇది కాకుండా వెడల్పాటి ఆకు కలుపు మొక్కలు ముఖ్యంగా ఎక్లిప్టా ఆల్బాని, అమోనియా బ్యాసిఫెరా, కమ్ములీనా బెంగాలిన్సిస్, మార్షేలియా కార్డ్రిఫోలియా, ఈ విధంగా అన్ని రకాల కలుపు మొక్కలు వరిలో ముఖ్యంగా వెదజల్లిన వరిలో ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 3 కలుపు మొక్కలు నివారణ కోసము ప్రయత్నం చేయాలి. ఈ వెదజల్లే వరి సాగు పద్ధతిలో నీరు నిల్వ ఉండదు, కాబట్టి ఈ కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపు నివారణకు సమగ్ర చర్యలు రైతాంగం చేపట్టాలి. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు నేల తయారీ విషయము, అలాగే వేసవికాలంలో నేలలు దున్నుకోవడం, అలాగే సరిపడా రకాలని, ఇందాక ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు చెప్పిన రకాలు కలిగిన రకాలని మనం రైతాంగం ఎన్నుకోవడం, విత్తిన పిదిప భూమిలో తగు తేమ ఉండే పరిస్థితుల్లో కలుపు మందు వాడాలి, ఎకరానికి 1.5 లీటర్లు పిండి మితాలను లేదా 500 ml పెట్రాక్లోరు ప్లస్ సాఫ్నర్ లేదా 35 గ్రాముల ఆక్సాడయార్గిల్ అనే కలుపు మందులు ఎకరానికి మనం వాడుకోవాలి. ఇందులో ఏదో ఒక మందుని 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై విత్తిన 2-3 రోజుల లోపల తప్పనిసరిగా పిచికారీ చేసుకుంటే ఈ మొట్టమొదటిగా వచ్చిన మొలకెత్తున్న కలుపు సమస్యని అధిగమించవచ్చు. ఇది కాక విత్తిన వెంటనే వర్షం పడే సూచన ఉన్నట్లయితే ఈ పిండి మితాలను కానీ ఇప్పుడు చెప్పిన మందులను మనం పిచికారీ చేయకూడదు. అలాగే పిండి మితాలని పిచికారీ చేసిన వెంటనే రైతు సోదరులు పంటకు నీరు కూడా తడి పెట్టకూడదు. అలా చేసినట్లయితే ఈ మనం స్ప్రే చేసిన పిండి మితాలని మందు కలుపు మొక్కలకు ఉపయోగపడకుండా అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి సూచనలు రైతు సోదరులు పాటించాలి. అలాగే విత్తిన 15-20 రోజుల తర్వాత కూడా కలుపు ఉధృతిని బట్టి బిస్బైరిబిక్ సోడియం అనే కలుపు మందును కూడా ఎకరాకి 120 ml స్ప్రే చేసుకొని ఇప్పుడు చెప్పిన గడ్డి జాతి మొక్కలు లేకపోతే సెడ్జెస్ అనే మొక్కల్ని మనం నివారణ చేసుకోవచ్చు. ఇంకా 15 రోజుల తర్వాత అంటే విత్తిన 20 నుంచి 25 రోజుల లోపల అప్పుడు మనకి ఈ వెడల్పాటి మొక్కల యొక్క ఎక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది. దాని నివారణ కోసము 2,4-D సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి, లేకపోతే 2,4-D అమైన్ సాల్ట్ 2 లీటర్ నీటికి, ఈ రెండింటిలో ఏదో ఒక కలుపు మందును పిచికారీ చేసి ఈ వెడల్పాటి మొక్కల్ని మనం నివారించుకోవచ్చు. అయితే అన్ని రకాల కలుపు మొక్కలు ఉన్నప్పుడు 30 రోజుల తర్వాత ఒకసారి మనుషులతో కలుపు తీసి గొప్పు తవ్వించడం కూడా చేస్తే ఈ కలుపు మొక్కలు నశించడమే కాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉండి వరి మొక్కలకి గాలి కూడా వెళ్ళడం వల్ల అవి ఏపుగా చురుగ్గా పెరుగుతుంటాయి. కాబట్టి వీలైనంత వరకు 30 రోజుల తర్వాత మనం గుప్పు తవ్వించడం కూడా చేస్తే ఈ వెదజల్లిన వరిలో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇకపోతే నీటి యాజమాన్యం కూడా ముఖ్యంగా ఈ కలుపు సమస్యని నివారించవచ్చు. పంటకు ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి అవసరం మేరకు నీటి తడులు పెడితే వరి పంటకు నీరు అందించడమే కాకుండా కలుపుని మనం నివారించుకోవచ్చు. వెదజల్లిన వరికి పొలంలో ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉంచవలసిన అవసరం లేదు. అయితే పంటకు మాత్రం కావలసిన తేమని అందించడము పంటకు కీలక దశల్లో బెట్టకి గురి కాకుండా ముఖ్యంగా ఈ అంకురు మేరపడినప్పుడు, అలాగే పోతప్పుడు గింజ బలంగా పెరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా ఈ నీటి యాజమాన్యం మీద రైతు సోదరులు దృష్టి పెట్టాలి. అధిక వర్షాలు నమోదైనప్పుడు ఎక్కువ నీటి తడులు అవసరం ఉండదు. ఈ విధంగా ఖరీఫ్లో

0: కనీసము 3 నుంచి 4 తరలతో ఈ వెదజల్లి వరి సాగు చేసుకునే అవకాశం ఉంది. నీటిని కూడా 30 నుంచి 40% వరకు ఆదా చేసుకోవచ్చు. ఇకపోతే 6 తడి వరిలో సాధారణంగా ఉడుపుల ద్వారా వేసే మాగాణి వరి దిగుబడులు సమానంగా సుమారు 80 నుంచి 90% దిగుబడులు పొందొచ్చు. ఒక కలుపు సమస్యను కానీ రైతాంగము దృష్టి పెడితే మనము ఉడుపులు వేసిన పద్ధతిలో ఎంతైతే మన దిగుబడులు వస్తుందో దానికి సమాంతరంగా ఈ వెదజల్లే వరిలో కూడా మనం దిగుబడులు నష్టపోకుండా 80 నుంచి 90% వరకు దిగుబడులు పొందొచ్చు. అయితే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. 1, తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు. 2, తొందరగా మనం ఈ వరి సాగుని వేసుకొని 2వ పంట కూడా రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. అలాగే ఈ వెదజల్లిన వరిలో నారుమడి పెంపకం కానీ నాట్లకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి పెట్టుబడి పరంగా ఎకరానికి 5 నుంచి 6 వేల రూపాయలు మనకి ఆదాయం ఉంటుంది. అలాగే చెరువుల క్రింద కాలువల క్రింద సాగు చేసే పరిస్థితిలో నాట్లు ఆలస్యం అవుతుంది. కాబట్టి అటువంటి క్లిష్ట సమయాల్లో వెదజల్లిన వరిని మనం రైతాంగము ఎంచుకోవచ్చు. అలాగే పంట త్వరగా వస్తుంది. మామూలు ఉడుపులు వేసిన వరి కంటే వెదజల్లిన వరిలో 1 నుంచి 10 రోజులు ముందు కోతగా వస్తుంది. కాబట్టి రైతాంగం 2వ పంటపై అంటే నువ్వులు కానీ లేకపోతే పెసరు కానీ మినుల పంటను వేసుకొని అధిక ఆదాయం పొందొచ్చు. అలాగే పురుగులు సమస్య కూడా కొంతవరకు తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఇందాక మనం చెప్పినట్టు నీటిని కనీసం 30 నుంచి 40% ఆదా చేసుకోవచ్చు. కాబట్టి రైతాంగము ఈ వెదజల్లిన వరిని మనం ప్రాచుర్యంలో తీసుకొచ్చి ఎక్కువ విస్తీర్ణంలో మన రాష్ట్రంలో బాగా పండిస్తారని ఆశిద్దాం. అలాగే కోత యంత్రాలు ఈ మధ్య వచ్చాయి. కాబట్టి ఈ కోత యంత్రాలతో వరిని మనం సులువుగా కోసుకోవచ్చు. కాబట్టి వెదజల్లిన వరి కోత యంత్రాలతో కూడా పంట కోత చేపట్టవచ్చు. ఇకపోతే ఇందాక సమస్యలు చెప్పినట్టు ముఖ్యంగా పంట తొలి దశలో దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితి సంభవించినట్లయితే ఈ కలుపు సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతాంగము వర్షాభావము లేకుండా చూసుకోవాలి. కలుపు ఉధృతి చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇందాక మనం చెప్పిన సూచనలు, సాంకేతిక సలహాలు, కలుపు మందులు కూడా వాడి ఈ కలుపు ఉధృతిని మనం లేకుండా చేసుకోవాలి. విత్తిన 45 నుంచి 50 రోజులకు సమృద్ధిగా నీరు పెట్టి మాగాని వరిలాగే సాగు లేని పక్షంలో దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మనం అప్పటికప్పుడు వరి పంటకి కీలక దశల్లో నీరు పెట్టుకోవడానికి రైతు సోదరులు సిద్ధమవ్వాలి. ఈ గత పద్ధతిలో సాగు చేస్తున్న రైతులు కొన్ని మెలకువలు కూడా పాటించాలి. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మరియు కృష్ణా జిల్లాలో ఇందాక నేను చెప్పినట్లు ఈ యద పద్ధతి ఎక్కువగా విస్తీర్ణంలో రైతు సోదరులు సాగు చేస్తున్నారు. కాబట్టి పడిపోని రకాలని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనకి అక్టోబర్ నవంబర్లో తుఫాన్లు ఎక్కువగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ తుఫాన్లకి పంట కోతకు వచ్చినప్పుడు పడిపోని రకాలను కూడా ఎంపిక చేసుకోవాలి. ఇందాక నేను ఏవైతే చెప్పానో రకాలు ఇవన్నీ మనకి వెదజల్లే వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే జూలైలోపు మధ్యకాలిక రకాలు మరియు ఆగస్టులో అయితే స్వల్పకాలిక రకాలని ఎన్నుకోవాలి. సిఫారసు చేసిన ఎరువులో భాస్వరం పూర్తిగా సగభాగం పొటాష్ ఎరువును ఆఖరి దిక్కులో వేసుకొని పంట కలుపు మొక్కలకి పోటీకి ధీటుగా ఉన్నట్టు మనం చూసుకోవాలి. నత్రజన్ని కూడా మొదటి దఫ విత్తిన 15వ రోజు, 2వసారి పిలకల దశలోను, 3వసారి అంకురం ఏర్పడే దశలో ఇలాగా ఈ పోషకాల యాజమాన్యం కూడా మనం రైతాంగాన్ని పరిశీలిస్తే ఈ కలుపు సమస్యని మన మొక్కలు బాగా ఎదుగునట్టు ఉండాలంటే ఈ పోషకాల యాజమాన్యం కూడా రైతాంగము దృష్టి పెట్టి ఈ వెదజల్లేవరిలో కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే విత్తిన 3 రోజులకు భూముల తేమ ఉండేటట్లు చూసుకొని ఎకరాకు 500 మిల్లీలీటర్ పెట్లాక్లోరు, అలాగే సాఫ్నార్ లేదా ఆక్సా డయాగ్రిల్ 35 గ్రాములు లీటర్ నీటితో కలిపి పిచికారు చేసుకోవాలి. ఇంకా 30 నుంచి 45 రోజులలో కలుపు ఉందంటే సైఫ్లో ఫ్లాప్ బుటాలని అనే కలుపు మందును కూడా రైతాంగం వాడుకొని ఇటువైపు కలుపు మందులు వాడుతూ నీటి యాజమాన్యము చేసుకుంటూ అలాగే వేసవిలో కంపల్సరిగా వేసవి దుక్కులు 2-3 సార్లు దున్నుకుంటూ నేలను చదును చేసుకుంటూ ఉండడం వల్ల ఈ కలుపు మొక్కల యొక్క ఉధృతి, కలుపు సమస్య వెదజల్లే వరిలో మనము చేపట్టి రైతాంగం అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు వెదజల్లే వరిలో సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త జి జోగినాయుడు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: వ్యవసాయ సమాచారంలో వివిధ రసాయనిక ఎరువుల్లో లభించే పోషక విలువలు ఈ అంశంపై సిహెచ్ కమలారాణి గారి ప్రసంగం వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో వివిధ రసాయనిక ఎరువుల్లో లభించే పోషక విలువల గురించి ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకి అందిస్తున్న కొన్ని సలహాలు సూచనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధునిక వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు కీలక పాత్రని పోషిస్తున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చే ఆహారోత్పత్తిని పెంచడానికి వ్యవసాయంలో ఎరువులు విస్తృతంగా ఉపయోగంలో ఉన్నాయి. అయితే రసాయనిక ఎరువులను కూడా సమగ్ర పోషక యాజమాన్యంలో

భాగం చేయడం వల్ల ఆశించిన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. రసాయనిక ఎరువుల సంతులిత వాడకం ఇంకా సమర్థవంతమైన వినియోగం గురించి సరైన అవగాహన ఉన్నప్పుడే ఎరువుల నుండి పూర్తి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు చేనుకి, మొక్కలకి పోషకాలు అందించడానికి, అలాగే నేల ఆరోగ్యం పెంపొందించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. రసాయన ఎరువుల్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటంటే, మొదటిది సూటి ఎరువులు, రెండవది సంకీర్ణ ఎరువులు, అలాగే మూడవది మిశ్రమ ఎరువులు. ఇప్పుడు సూటి ఎరువుల గురించి తెలుసుకుందాం. నత్రజని, భాస్వరం, పొటాషియంలలో ఏదైనా ఒక ప్రధాన పోషకాన్ని కలిగిన ఎరువుల్ని సూటి ఎరువులని పిలుస్తాం. ఉదాహరణకి అమ్మోనియం నైట్రేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్. రెండవది సంకీర్ణ ఎరువులు. సంకీర్ణ ఎరువుల విషయానికి వస్తే, రెండు లేదంటే అంతకన్నా ఎక్కువ ప్రధాన పోషకాలున్న ఎరువుల్ని సంకీర్ణ ఎరువులు అని పిలుస్తాం. ఉదాహరణకి మోనో అమ్మోనియం ఫాస్ఫేట్, డై అమ్మోనియం ఫాస్ఫేట్, దీన్నే డిఏపి అని అంటాం. మూడవది మిశ్రమ ఎరువులు. ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు కానీ లేదంటే సంకీర్ణ ఎరువులు కానీ కలిగి ఉన్న ఎరువుల్ని మిశ్రమ ఎరువులు అని పిలుస్తాం. ఉదాహరణకి 20:20:20, అలాగే 17:17:17. ఈ ఎరువుల వినియోగ సామర్థ్యం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక కిలో రసాయనిక పోషకాన్ని పంటకు అందించినప్పుడు వచ్చే దిగుబడిని ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా వచ్చిన దిగుబడిని బేరీజు వేసుకొని దానికి అనుగుణంగా రసాయన ఎరువుల్ని వాడడాన్నే సమర్థ ఎరువుల వినియోగం అని పిలుస్తాం. ఇప్పుడు ఎరువులను ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ పోషకాల్ని ఆహార పంటలకి 4:2:1 నిష్పత్తిలో వాడమని శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తుండగా, రైతులు నత్రజని ఎరువుల్ని అవసరమైన దానికన్నా 2 నుండి 2.5 రెట్లు అధికంగా వేసుకుంటున్నారు. దీని ద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వల్ల ఖర్చు పెరగడం, ఇంకా పోషకాల సమతుల్యత లోపించడం, అలాగే చీడపీడల ఉధృతి పెరగడం, ఇంకా దిగుబడి తగ్గడం, అలాగే నేల ఆరోగ్యం, ఉత్పాదకత క్షీణించడం జరుగుతుంది. అవసరమైన మేరకే ఎరువుల్ని వేసుకోవడం వల్ల వేసిన ఎరువులు సమర్థవంతంగా మొక్క తీసుకునేటట్లు చేయడం ద్వారా ఎరువు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకా రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఎరువుల్ని ఎలా ఎంపిక చేసుకోవాలో, ఏ నేలకి ఏ ఎరువు పనిచేస్తుందో వాటి గురించి తెలుసుకుందాం. యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ ఎరువుల్లో ఉన్న ముఖ్య పోషకం నత్రజని. అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాల్లోనే ఉంటుంది. ఎరువుల లక్షణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇసుక శాతం తక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగతా అన్ని నేలల్లోనే వేసుకోవచ్చు. అమ్మోనియం సల్ఫేట్ను క్షారగుణం నేలలకి, 0% ఎక్కువగా ఉన్న నేలలకి ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ ఆమ్ల భూములకి, సల్ఫైడ్ ఇంజురీ వచ్చే భూములకి వేసుకోకూడదు. అలాగే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అన్ని భూములకి ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ వరిలో చిరుపొట్ట దశలో మాత్రమే వేసుకోవాలి. ఆఖరి దమ్ములో పైరు అడుగులోపల మొదటిసారి పైపాటు సమయాల్లో వేస్తే అందులో నైట్రేట్ నత్రజని వృధా అవుతుంది. ఇంకా సూపర్ ఫాస్ఫేట్ని సాధారణంగా అన్ని పైర్లకి, అలాగే సామాన్య స్థితి గల నేలలకు, ఇంకా క్షార నేలలకి వేసుకోవచ్చు. కానీ ఆమ్లగుణం గల నేలలకు, సల్ఫైట్ ఇంజురీ వచ్చే నేలలకి వేసుకోకూడదు. ఆమ్లగుణం గల నేలలకి డై కాల్షియం ఫాస్ఫేట్, ఇంకా రాక్ ఫాస్ఫేట్ ఇటువంటివి పనిచేస్తాయి. అయితే ఇవి క్షారగుణం గల నేలలకు, ఇంకా సాధారణ పైర్లకు వాడకూడదు. ఫలవృక్షాలు, ఇంకా తోట వృక్షాలు ఇటువంటి బహువార్షికాలకి మాత్రం వాడవచ్చు. అలాగే భాస్వరం పంటల్లో వేరు వ్యవస్థ అభివృద్ధికి చాలా అవసరం. కాబట్టి భాస్వరం అందించే ఎరువుల్ని వ్యవసాయ పంటలకి ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాషియంని పాలచౌడు నేలలకి తప్ప మిగిలిన అన్ని నేలలకి వాడుకోవచ్చు. పొగాకు పైరుకి ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోకూడదు, ఎందువల్లంటే దీని నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి. ఇంకా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ని అన్ని నేలలకి, అలాగే అన్ని పైర్లకు కూడా వాడుకోవచ్చు. ఇంకా కాంప్లెక్స్ ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్ని అన్ని నేలలకు, అలాగే అన్ని పైర్లకు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నైట్రోఫాస్ఫేట్ను మెట్ట, ఆరుతడి పైర్లకి, ఇంకా ఎర్ర నేలలకు, సామాన్య రసాయన స్థితి గల నేలలకి, కొద్దిపాటి ఆమ్లగుణం గల నేలలకు బాగా ఉపయోగపడుతుంది. వాటిని వరి పైరుకు వేస్తే అందులోని నైట్రేట్ నత్రజని వృధా అవుతుంది. ఇటువంటి మెళకువలు పాటించి ఎరువుల్ని ఎంపిక చేసుకోవాలి.

0: వల్ల పైరుకి పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు రైతులకి సూచిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు అలాగే వ్యవసాయ అధికారులు వివిధ వ్యవసాయ పంటలకి అవసరమయ్యే పోషకాలని మోతాదు మేరకే సూచించాల్సి ఉంటుంది. ఉద్యాన పంటలకి మాత్రం మొక్కకి వాడాల్సిన పోషకాల మోతాదుని బట్టే ఎరువుల పరిమాణాన్ని సూచిస్తారు. ఇంకా రసాయన ఎరువుల్లోని ఈ మోతాదుని లెక్క కట్టి వాడితే ఖర్చు తగ్గడమే కాకుండా పైరుకి పోషకాలు సమతుల్యంగా అందుతుంది. ఎరువుల ధరలు తరచూ పెరుగుతున్నందున వాటి వాడకం మరింత భారం కాకుండా.
1: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరొక దిక్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను ఆయన నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎన్నో కీలక విధానపరమైన సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశం ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం అంతే బలంగా ఉంటుందని, అందుకనుగుణంగానే భారత్ సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. నౌకల నిర్మాణం, వాటి మరమ్మతులు, మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్ రంగాలను జాతీయ మిషన్గా కేంద్రం భావిస్తోందన్నారు. రాబోయే కాలంలో సముద్ర తీర రక్షణ రంగం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక జాబ్ ఇంజిన్గా మారబోతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యాజ్ రక్షా క్షేత్రమే డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ కి నయీ సంభావనాయే బనీ. 2014 తక్ భారత్ కరీబ్ 700 కరోడ్ రూపాయే కే రక్షా ఉత్పాదో కా నిర్యాత్ కర్తా థా. ఆజ్ యే ఆంకడా బఢ్కర్ కరీబ్ 40,000 కరోడ్ రూపాయే పహుంచ్ రహా హై. ఆత్మనిర్భర్తా కీ యాత్రా మే అభీ బహుత్ కుచ్ కర్నా బాకీ హై.
0: కాగా భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఒకేసారి 3 అత్యాధునిక నౌకలను రంగంలోకి దించడం భారత సముద్ర రక్షణ సామర్థ్య చరిత్రలోనే ఒక మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో, ఈ అత్యాధునిక నౌకలు దేశ రక్షణ తయారీ రంగానికి ఆత్మనిర్భర్ భారత్ పట్ల దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రపంచ సమాజానికి మన దేశం అందించిన అత్యంత అమూల్యమైన కానుక యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈరోజు నిర్వహించిన యోగా ప్రదర్శనలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిళ్లు పెరుగుతున్న నేటి తరుణంలో మానవాళిని ప్రశాంతత, సమతుల్యత, పరస్పర సామరస్యం, సామూహిక సంక్షేమం వైపు నడిపించడంలో యోగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష పునఃపరీక్ష ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమలో ఈరోజు భారీగా అమ్మోనియా వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఊపిరాడక 7 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యోగాను కేవలం ఒక రోజు లేదా ఒక సందర్భానికి పరిమితం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్త యోగా వేడుకలకు ప్రధానమంత్రి నేతృత్వం వహించారు. ఈ ఉదయం వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు, సమతుల్య జీవనాన్ని సాగించేందుకు యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా యోగా 365 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిందని ఆయన పేర్కొంటూ,
1: యోగ మానసిక స్వాస్థ్య సే శారీరక స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై, ఇస్లియే యోగ కే విషయ మే హమే క్యా కర్నా చాహియే క్యా నహీ కర్నా చాహియే ఇస్కా బోధ్ ఇస్సే విశ్వ శాంతి కా మార్గ భీ ఖుల్తా హై. యోగ దునియా కే బెహతర్ భవిష్య కే లియే ఏక్ ఆవశ్యక్తా భీ హై.
0: భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోకి భారతీయ వ్యాపారాలు అత్యంత సులభంగా దాదాపు 0 సుంకం స్థాయిలతో ప్రవేశించడానికి వీలవుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా సాంప్రదాయాన్ని మేళవిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, లేహ్, హైదరాబాద్, సిల్చార్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి. ఈ ఏడాది యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఐసీసీఆర్ సమన్వయంతో విదేశాల్లోని దాదాపు 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాలలో యోగా దినోత్సవాలను నిర్వహించాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు క్రికెట్ వన్డే సిరీస్లో ఇండియా ఏ విజేతగా నిలిచింది. శ్రీలంక ఏతో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశి 29 బంతుల్లో 94 పరుగులు, తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. టోర్నీలో అద్భుత విజయంతో కప్ను కైవసం చేసుకున్న మహిళల జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో భారత జట్టును కొనియాడారు. నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నెల 25 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో

0: జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారతీయ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు చలనచిత్ర గీతం వింటారు.

సఖీ చిత్రం నుంచి స్వర్ణలత పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, హిందీలో వార్తలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా ప్రేమ చిత్రం కోసం ఎస్పి శైలజా బృందం పాడిన పాట వింటారు.

స్వరమాలిక. తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ఆపాత మధురాలు పాత తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా మంచి మనుషులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఆగిపోయావే, స్వాగతమిస్తున్నాం, రా దగ్గరకు రా, స్వర్గ సుఖాలను చవిచూడు.
1: ఇది స్వప్నమా?
0: రోమాంచితంలో తన్మయం కలిగించేది స్వప్నమైతేనే. రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. పిచ్చివాడ, నీవెవరవని నేను అడిగానా? ఆలోచనలు అవివేకుడికే వదిలిపెట్టు, వృధా కాలయాపన చేయకు, రా.
1: ఓ, ఎంత అందంగా ఉన్నావు, కళ్ళు మిరుమిట్లు కొలిపి అందాల రాశి.
0: ఎంత తీయగా మాట్లాడుతున్నావు అప్పా. నా మనసుకు నచ్చిన చక్కని వాడివి, చమత్కారి ఇన్నాళ్ళకు దొరికా. నేను నీకు నచ్చానా?
1: నచ్చానా? నీ నడకలో వయ్యారాలు వణుకుతున్నాయి, నీ కళ్ళల్లో కోటి దీపాలు వెలుగుతున్నాయి, నీ పెదవుల్లో అనంత కోటి కవలు కదులుతున్నాయి, నీ మాటల్లో మందార తేనెలకు

అంగరు మేను పొగరెచ్చిన సింగపు నడుము

0: నీవెవరో నీవెవరో నీవెవరో.
1: గుడి వెంట్రల చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట వింటారు.

అక్బర్ సలీం అనార్కలి చిత్రం కోసం మహమ్మద్ రఫీ, పి సుశీల పాడిన పాట వింటారు.

కాపాడుకోవాలి. ఈ అంశం ప్రసారమవుతుంది 2:31 జానపద రంజని. రామాయణంలోని రాముని పుట్టుక. ఈ అంశంపై శ్రీ కోరాడు రామయ్య బృందం తప్పెటగుళ్ళు. తర్వాత జానపద గేయాలు శ్రీ వేర్నాల గోపిసాయి బృందం వారిచే. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి చలనచిత్ర గీతాల పాటలు ప్రసారమవుతాయి. తర్వాత ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 వ్యవసాయ పాఠశాల. 7:45 వికసిత భారత్. 8:00 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 టాక్ ఆన్ ఇంగ్లీష్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అండ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ. ఈ అంశంపై డాక్టర్ ఆశీష్ శర్మ ఆంగ్ల ప్రసంగం ఉంటుంది. 10:00 కర్ణాటక అనుసంధాన కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమం ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కొన్ని జల్లు పడవచ్చు. రాగల 5 రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయి. ఇవి తీర ప్రాంతంలో తీరం వెంబడి 60 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిర్ణయాల సమయం 11:14 దాటి 20 సెకండ్లు కావస్తుంది. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ సహృదయుడు ఆట్ల చంద్రశేఖర్రావు. నమస్కారం. జై హింద్.